శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై 31వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: Led in 11 of the 14 districts today. Remaining three districts are under yellow alert, predicting isolated heavy rain. Heavy rain is expected in the state tomorrow also. In Commonwealth Games, Indian weightlifter Lovepreet Singh won a silver medal in the men's 110 kg category, while Seema Kali Ramana bagged a bronze medal in women's discus throw at Glasgow last night. Australia continued to lead the standings with 110 medals, while India were 10th with 17 medals on day 8. In Under-17 World Championships, Indian wrestler Nikita Sheherawat settled for a silver medal, while Kamna Babal and Garima bagged bronze medals in the women's event in Baku, Azerbaijan yesterday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో దేవి భక్తిగీతాలు అనంతరం నాట్య కళం వింటారు. ముందుగా విందాం దేవి భక్తిగీతాలు.

0: ఈ మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ మహిళ ఈ అంశం గురించి కరీమున్నీసా బేగం గారి వ్యాఖ్యానం విందాం.
1: ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాచీయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వసించిన మహిళలకు ఉండవలసిన మంచి లక్షణాలు, ఉత్తమ గుణగణాలను అల్లాహ్ దివ్యఖురాన్లోని అల్ అహజాబ్ అధ్యాయం 35వ వాక్యంలో ఇలా తెలిపాడు: ఇన్నల్ ముస్లిమీనా వల్ ముస్లిమాతి వల్ ముమినీనా వల్ ముమినాతి వల్ ఖానితీనా వల్ ఖానితాతి వస్సాదిఖీనా వస్సాదిఖాతి వస్సాబిరీనా వస్సాబిరాతి వల్ ఖాషియీనా వల్ ఖాషియాతి వల్ ముతసద్దిఖీనా వల్ ముతసద్దిఖాతి వల్ వస్సాయిమీనా వస్సాయిమాతి. అంటే నిశ్చయంగా ముస్లింలు, విశ్వాసులు, విధేయులు, నిజాయితీపరులు, సహనశీలురు, అల్లా ముందు వినమ్రులయ్యేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఉపవాసం ఉండేవారు, తమ మర్మాంగాలను కాపాడుకునేవారు, అల్లాను అత్యధికంగా స్మరించేవారు అయిన స్త్రీ పురుష నిమిత్తం అల్లా క్షమభిక్షను గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈ వాక్యం మూల భాష అరబ్బీలో స్త్రీ పురుషులిద్దరినీ విడివిడిగా ప్రస్తావించడం జరిగింది. అయితే మహిళల గురించి ఈ వాక్యంలో ఇలా తెలుపబడింది: అల్లాను తనను తాను పూర్తిగా సమర్పించుకొని ఆయన ధర్మాన్ని నిజధర్మంగా అంగీకరించి దానికి అనుగుణంగా నడుచుకునే స్త్రీని ముస్లిమా అంటే ముస్లిం స్త్రీ అంటాము. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను మనస్ఫూర్తితో విశ్వసించి తన దైనందిన జీవితంలో దానికి వ్యక్తపరిచే స్త్రీని మోమినా అంటే విశ్వసించిన స్త్రీ అంటాం. దేవునికి విధేయురాలై జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆయన ఆజ్ఞలను శిరసా వహించే స్త్రీని ఖానిత అంటే విధేయురాలు అంటాం. ఆమె మాట చేతలలో ఎల్లప్పుడూ సత్యసంధత తొణికిరసలాడుతూ అసత్యం, ద్రోహం లాంటి దుర్గుణాలు ఆమె హృదయంలోనికే రానివ్వకుండా ప్రతి వ్యవహారంలోనూ నీతి నిజాయితీగా ఉండే స్త్రీని సాదిఖ అంటే సత్యసంధురాలు అంటాం. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ ఎప్పుడూ నిరాశ చెందకుండా దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరా అంటే సహనశీలి అని అయిన స్త్రీ అంటాం. దేవుని పట్ల అమితమైన భయభక్తులు కలిగి ఉండి ఆమె తన హోదా, అంతస్తు, ఐశ్వర్యం, అందచందాలను చూసుకొని ఏమాత్రం అహంకారానికి లోను కాకుండా ఉండే స్త్రీని హాషితి అంటే దైవభీతి గల వినయవతి అంటాం. జకాత్ విధిని నెరవేర్చడంతో పాటు ఇతర దాన ధర్మాలు చేయడంలో ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరించే వనితను ముతసద్దిఖ అంటే దానశీలి అంటాం. దానశీలి అయిన స్త్రీ తన దైనందిన జీవితంలో పిసినారితనాన్ని, హృదయ కాఠిన్యాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉంటుంది. రంజాన్ మాసంలోని ఉపవాసాలను పాటించే స్త్రీని సాయిమా అంటే ఉపవాసవ్రత నిష్ఠాపరురాలు అని అంటాం. అలాంటి స్త్రీ రంజాన్ మాసంలోని ఉపవాసాలతో పాటు నఫిల్ ఉపవాసాలు కూడా పాటించడంలో ఎంతో ఆసక్తి, ఉత్సాహం కనబరుస్తుంది. ఒక మహిళ తన మీద ఎలాంటి అశ్లీల ఛాయలు పడనీయకుండా తన మానమర్యాదల్ని కాపాడుకునే మహిళను హాఫీజా అంటే పతివ్రత శిరోమణి అంటాం. ఇంకా ఆమె సంస్కారవంతమైన దుస్తులు ధరించి ఎంతో హుందాగా ఉంటుంది. ఆమె నోట సదా దైవనామస్మరణ జాలు వారుతుంది. ప్రతి వ్యవహారంలోనూ సందర్భాన్ని బట్టి దైవనామం పదాలను ఉచ్చరిస్తుంది. దైవ ప్రేమ ఆమె మనసులో నాటుకుపోయి ఆమె నోట బిస్మిల్లా, అల్హమ్దుల్లా, ఇన్షా అల్లా, మాషా అల్లా వంటి దైవనామ పదాలే మాటిమాటికి ఉచ్చరించే మహిళను జాకిరా అంటే దైవనామ స్మరణి అని అంటాం. అల్లా స్త్రీమూర్తులందరికీ ఇలాంటి మంచి లక్షణాలు, గుణగణాలను కలిగి ఉండే జీవితాన్ని ప్రసాదించుగాక. ఆమె
0: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఉత్తమ మహిళ ఈ అంశం గురించి కరీమున్నీసా గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి కార్యక్రమంలో లాభసాటిగా గొర్రెల పెంపకం వివరాలు వింటారు.

0: లాభసాటిగా గొర్రెల పెంపకం. ఈ అంశం గురించి తెలియజేయడానికి పెద్దారవీడు మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం గారు, ముఖ్యంగా ఈ సన్న జీవాలలో ఎక్కువగా అదొక వ్యాపారంగా చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో.
1: అవునండి.
0: లాభసాటిగా గొర్రెల పెంపకంలో భాగంగా మరి ముందుగానే అంటున్నాం మనం లాభసాటిగాని, ఈ లాభంగా గొర్రెల పెంపకం చేపట్టాలంటే ముందుగా ఎలాంటి విషయాలు మనము తెలుసుకోవాలి?
1: తప్పకుండా అండి. ముందు మనము గొర్రెల్ని మేకల్ని లాభంగా అంటే దేనికోసం పెంచుకుంటున్నాము, ఎలా వస్తుంది లాభం? మాంసం ఉత్పత్తి ద్వారా, అంటే మంచి బరువు పెరగాలి. అలాగే ఆ గొర్రె యొక్క బరువు పెరగడంతో పాటు మంద యొక్క సంఖ్య కూడా పెరగాలి. మంద సంఖ్య పెరగాలి, అలాగే బరువు పెరగాలి. రెండు జరిగితేనే గొర్రెల పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది. మరి ముందు సంఖ్య పెరగాలి. మంద అంటే ఏంటి? మరణాలని నివారించుకోవాలి. గొర్రెలలో అయినా మేకలలో అంటే ఈ సన్నజీవాలలో మరణాలు అనేవి పిల్లలలోనే ఎక్కువగా ఉంటాయి. ఈరోజు పిల్లలని మనం కాపాడుకోగలిగితే రేపు అవే గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ తయారవుతాయి. మంద సంఖ్య పెరుగుతూ ఉంటుంది, బరువులు పెరుగుతాయి. పెద్దవిగా అయినప్పుడు బరువు పెరుగుతుంది, అలాగే పునరుత్పత్తికి వస్తాయి కాబట్టి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మనం సంఖ్యని బరువుని రెండింటికి పెంచుకొని లాభదాయకంగా చేసుకోవచ్చు. అంటే ఏంటి? ముందు మరణాలని మనం నివారించుకోవాలి. పిల్లలలోనే మనము గొర్రెల్లో మేకలైనా 20-30% మరణాలు పిల్లలలోనే కలుగుతున్నాయి. కాబట్టి ఈ మరణాలని మనం నివారించుకోవాలంటే ముందుగా చూలుగా ఉన్నటువంటి గొర్రెలు కానీ మేకల్ని కానీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూలుగా ఉన్నప్పుడు మంచి ఆహారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మామూలుగా గొర్రెల్లో అయినా మేకల్లో అయినా చూలు కాలం 5 నెలలు ఉంటుంది. ఈ 5 నెలల్లో కూడా మనం బాగా మంచి ఆహారాన్ని ఇవ్వడము, అలాగే పోతుల నుండి గొర్రెల్ని కానీ మేకల్ని కానీ విడిగా ఉంచాలి. ఎందుకంటే పోతులు ఒక్కొక్కసారి వచ్చి తగులుకున్నాయనుకుంటే ఒక్కోసారి అవి అభాషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండం గురించే మనం జాగ్రత్త తీసుకోవాలి, మంచి ఆహారాన్ని అందియాలి. 5 నెలల చూలు కాలంలోనే లాస్ట్ 1 నెల 15 రోజుల ముందు నుంచి ఆహారాన్ని మనం అధికంగా ఇవ్వగలగాలి. అప్పుడు బరువు బాగా పెరుగుతాయి. అలాగే తల్లి గొర్రె కానీ మేక దగ్గర నుండి పాల ఉత్పత్తి, ముర్రుపాలు బాగా ఉత్పత్తి అవుతాయి. దీంతోపాటు మనకు చూలుగా ఉన్నప్పుడే కొన్ని టీకాలు, గాలికుంటు కానీ ధనుర్వాతం టీకాలు కానీ ఇటువంటివి ఇచ్చినట్లయితే, అలాగే యాంటీబయాటిక్ పౌడర్స్ కూడా చూలుగా ఉన్నప్పుడే ఇచ్చినట్లయితే వాటి నుంచి మనకు తల్లి గర్భం నుంచి పిండానికి వచ్చే పిల్లలకి కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా ఉంటుంది. అందువల్ల చూలుగా ఉన్నప్పుడు ఎంత ఆహారం ఇవ్వడంతో పాటు వ్యాధి నియంత్రణ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే సరే, పిల్ల పుట్టింది, మరి పిల్ల పుట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి గొర్రె కానీ మేక కానీ పిల్లలు పుట్టిన తర్వాత మనము ఫస్ట్ ఏం చేయాలి? బొడ్డు కత్తిరించాలి. 2 అంగుళాలు తీసుకొని బొడ్డును కత్తిరించేసి టించర్ అద్దేసి తర్వాత అవి శుభ్రమైనటువంటి పొడిగుడ్డతో తుడిచి శుభ్రమైనటువంటి నేల మీద పడుకోబెట్టాలి. అలాగే పిల్ల పుట్టిన గంట లోపల మనం ముర్రుపాలను కనుక అందించగలగాలి. ముర్రుపాలు అనేది రోగ నిరోధక శక్తిని అనేది అధికంగా ఇవ్వడం వల్ల వ్యాధులు రాకుండా ఉండి తద్వారా మరణాలు జరగకుండా ఉంటాయి, మంచి బరువు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనము ధనుర్వాతం టీకాలు ఇస్తాము, బొడ్డు కత్తిరించి ధనుర్వాతం టీకా ఇస్తాం. 3-5 రోజుల తర్వాత ఏం చేయాలి? యాంటీబయాటిక్ పౌడర్స్ అనేవి నోటి ద్వారా తాపుకోవాలి. 7 రోజుల తర్వాత లివర్ టానిక్లు తాపుకోవాలి. ఎందుకని? లోపల జీర్ణ వ్యవస్థ అనేది సరిగా ఉండడం వల్ల. 15 రోజుల తర్వాత నట్టల మందు తాపుకోవాలి. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ నట్టల మందు తాపుకోవాలి. ఇవన్నీ కూడా మనము సరిగా పాటించినట్లయితే సంఖ్య పెంచుకోవచ్చు మరణాలు సంభవించకుండా, బరువు పెంచుకోవచ్చు. అంటే ఈరోజు పిల్లలే రేపటి పోతులైనా గొర్రెలైనా సంఖ్య పెరగడానికైనా పునరుత్పత్తికైనా అలాగే మాంసోత్పత్తికి బరువు పెరగడానికైనా సంఖ్య బరువు రెండు పెంచుకొని లాభదాయకంగా చేసుకుంటాం.
0: అందుకోసమయ్యే మనం గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాలు సక్రమంగా చూసుకుంటే అనుకుంటున్నాం. ఓకే మేడం, బాగుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సన్నజీవాలలో భాగంగా గొర్రెలైతేనేమి మేకలైతేనేమి వ్యాధులు అనేది ప్రబలటం అనేది సహజం. మనం గమనించి కొంత గమనించలేక దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించకపోవడము, వీళ్ళు సొంత వైద్యం కొంత చేసుకుంటారు.

0: పోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఇప్పుడు తెల్లపారుడు వ్యాధి అని అంటామండి, ఈ కోలే అని అంటారు, అవి రాకుండా అది కొంచెం బ్యాక్టీరియా ఇట్లా అన్నమాట. ముందుగానే మనము కొంచెం యాంటీబయాటిక్స్ పౌడర్స్ చేసుకోవడము ఇట్లాంటివి చేసుకోవాలి. తర్వాత గాలికుంటూ మనం గేదెల్లో అని అనుకుంటాం కానీ సన్న గిట్టెలున్న జీవాలలో కూడా వస్తుందన్నమాట. ముందుగానే గాలికుంటూ టీకాలు వేసుకోవడము. అలాగే ఇప్పుడు ధనుర్వాతం అని చెప్పుకున్నాం, ఎట్లా జ్వరం బాగా ఎక్కువ ఉంటుంది, మట్టి నాకుతూ ఉంటాయి, భూమి ద్వారా వ్యాపిస్తుంటాయి, ఏవైనా పుండ్లు అవుతాయండి. పుండ్లు అయినప్పుడు మట్టి ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది భూమిలో నుంచి బాడీలోకి ప్రవేశించి ఇబ్బంది కలిగిస్తాయి. మరి ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయి, చెక్కలాగా అయిపోతుంది, బిగుసుకుపోవడం అంటారు కదా, అలా చేసేసి నోరు తెరవలేదు, మింగాను లేదు, బాగా జ్వరము, జొల్లు గారడం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆహారం అవి తీసుకోక మరణాలు సంభవిస్తాయి. ముందుగానే మనం టీటీ వ్యాక్సిన్ చేసుకోవడం, మన మనుషుల్లో కూడా ధనుర్వాతం చేసుకుంటాము, చూలుగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, పిల్లలలో కూడా చేసుకోవచ్చు. అలాగే ఎండాకాలం ముందు మసూచి టీకాలు, పాక్స్ అంటాం, షీప్ పాక్స్, గోట్ పాక్స్, గొర్రెలల్లో అయితే షీప్ పాక్స్ అని, మేకల్లో అయితే గోట్ పాక్స్ అని అంటాం. అవేమైతే ఒంటి మీద బాగా బొబ్బలు బొబ్బలుగా వస్తాయి. మనం పిల్లలలో మసూచి అనేది మనము మనుషుల్లో ఎలాగా గమనిస్తామో అలాగే గొర్రెల్లో మేకల్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి. బొబ్బలు రావడము, జొల్లు గార్చుకోవడము, బాగా ఎక్కువగా జ్వరంగా ఉండడము, అవి ఓపిక లేక నీరసించిపోవటము, ఒకవైపుకు వెళ్ళి పడుకోవటము, దాని ద్వారా తిరగలేక ఆహారాన్ని సంగ్రహించలేక నీరసపడిపోయి బరువు తగ్గడము, ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ముందుగానే టీకాలు చేసుకోవడం. వ్యాధి ప్రబలింది, ఒకటి రెండింటి జీవాలకి మసూచి వచ్చినట్టయితే వాటిని విడిగా ఉంచటము, వాటికి ఆహార పాత్రలు కానీ నీటి పాత్రలు కానీ విడిగా సమకూర్చడము, ఇటువంటివి చేసుకోవాలి. అలాగే నట్టల నివారణ, ఫస్ట్ మనము పుట్టిన 15 రోజుల్లోనే నట్టల నివారణ చేసుకోవాలి, మళ్ళీ 3 నెలలకి మళ్ళీ నట్టల నివారణ చేసుకోవాలి. ఈ నట్టలు కనుక మనం నివారించుకోకపోతే, ఎందుకంటే గొర్రెలు ఎక్కువగా భూమి మీద నాకుతో తింటాయి, గ్రేజర్స్ అంటారు, అంటే గొర్రెలు అయితే భూమి మీద తింటాయి, మేకలు అయితే ఆకుల్ని పైన చెట్లే తింటాయి. ఈ భూమి మీద నాకినప్పుడు మట్టిలో ఉన్నటువంటి నట్టలు అనేవి నోట్లోకి పోయి ఇవి తిన్న ఆహారాన్ని, వీటి ఎనర్జీని, శక్తిని అవి లోపల ఉన్నటువంటి నట్టలు అనేవి పీల్చేస్తాయి, అలాగే రక్తాన్ని కూడా పీల్చేస్తాయి. దీని ద్వారా వివిధ రకమైన వ్యాధులు, అవి ఉట్టి ఆహారాన్ని సంగ్రహించడం, శక్తిని పీల్చేయడమే కాకుండా అవి చేసేవి మళ్ళీ సూక్ష్మజీవులు కానీ పరాన్నజీవులు కానీ వీటన్నిటినీ మళ్ళీ ఇది చేస్తాయి. మళ్ళీ వాటి జీవితకాలం కొంతకాలమే ఉండడం వల్ల పొట్టలోనే అవి చనిపోయి అవి నీరు వచ్చేసి పొట్ట ఉబ్బి అట్లా కూడా అవుతుంది. ఇవన్నీ మనం చేసుకోవాలంటే నట్టల నివారణ అనేది చాలా సులభతరమైనటువంటి ప్రక్రియ. అది 6 నెలలకు ఒకసారి పశుసంవర్ధక శాఖ మాస్ డీవార్మింగ్ ప్రోగ్రామ్, అంటే నట్టల సామూహిక నట్టల నివారణ కార్యక్రమం చేపడుతుంది. దానికి డోసులు అనుగుణంగా అవి చేసుకోవడం అనేది బాగా నివారించుకోవచ్చు.
0: ఈ యజమానులకు కూడా మీరు ముందస్తుగా తెలియజేస్తారు?
1: అవునండి, తెలియజేస్తాము. రోజుకు ఒక ఊర్లో ప్రతి గొర్రెకి, ప్రతి పెంపకదారుకి లబ్ధి పొందేలా చేస్తామండి.
0: ఓకే మేడం, లాభసాటిగా గొర్రెల పెంపకం గురించి మరి పెద్దారవీడు మండల పశువైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారు చక్కటి విలువైన సమాచారం గొర్రెల పెంపకందారులకు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్కారం.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: చేనుముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు లాభసాటిగా గొర్రెల పెంపకం వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ప్రశ్నపత్రాల లీకేజీలు నరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రశ్నపత్రాల లీకేజీలు నరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు గత రాత్రి ప్రధానమంత్రి ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో మాట్లాడారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పునరుద్ఘాటించారు. గిరిజన సంప్రదాయ సంస్కృతికి ప్రతీక అయిన ధింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు సుమారు 13,000 మంది గిరిజన బాలికలు మహిళలు ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో జరుగుతున్న రిహార్సల్స్ ను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధింసా నృత్యం గిరిజన కళాకారుల ప్రతిభకు రాష్ట సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక వనరులు వినియోగించుకుంటూ తాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకోసం గ్రామీణ నీటి సరఫరా శాఖ, జలమండలి, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని ఆగస్టు 15 నుంచి ప్రారంభించారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బొబ్బిలి వీణ, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారి కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగండలో పరిశ్రమల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో మౌలిక వస్తుల కల్పన చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో కియా సంస్థ రాష్ట ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమలు ఉపాధి కల్పించడంతో పాటు సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి టీఎస్ఆర్ నిధులు కేటాయించడం, ఎంఓయు కూడా చేసుకోవడం జరిగింది. 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
0: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తుసేవల పన్ను జీఎస్టీపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, సరి అయిన శిక్షణ అవగాహనతో సంపాదించిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధించవచ్చునని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పూణే మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ది పనులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలను వెల్లడించింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సంగారెడ్డి హైదరాబాద్, హైదరాబాద్ నందిగామ మధ్య 6 లేన్ల విస్తరణకు డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వాగులు చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం మహాత్మా

గాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం సినీ గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం. శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తల్లిదండ్రుల తగాదాలు, పిల్లలపై ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ ఎం గౌరీదేవి గారితో సంభాషణ వింటారు. ఇక ఈ ఉదయం 10:00, మధ్యాహ్నం 12:40, 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఇక ఈ సాయంత్ర ప్రసారంలో సాయంత్రం 6 గంటలకు, తిరిగి రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు, రాత్రి 9 గంటలకు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. 6 గంటల 35 నిమిషాలకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, నివారణ మార్గాల గురించి డాక్టర్ సిహెచ్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి, వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాన్ని ఒడిసి పడదాం, ఆరుతడి పంటల్లో లాభాలు పొందుదాం, ఈ అంశం గురించి మహిళా రైతు శ్రీమతి కె శ్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఏడు గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన అంతర్జాతీయ వార్తా విశేషాలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు ఈ రాత్రి 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంటు కార్యక్రమాల సమీక్ష వింటారు. అనంతరం 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు పాటకు వేళాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 10 గంటలకు రాజ్యసభ మరియు లోక్సభలో జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే. అనంతరం ఆపాత మధురాలు, అలనాటి పాత సినీ గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయాన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

0: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో, కేంద్రంలో, దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: इस कठोर कानूनों वाले प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు, వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా, రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుండి 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని అన్నారు. దేశంలో పేపర్ లీకులు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువు పెట్టారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: చర్చను ప్రారంభిస్తూ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపై మార్పులు మాత్రమే చేసిందని, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ పారదర్శకమైన, పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లులు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
3: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट्स जैसे प्रावधान आपने इसमें रखा है, इससे कुछ फर्क पड़ने वाला नहीं. लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना.
0: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి

0: కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దీర్ఘకాలిక సముద్ర రంగ ఆశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1 ఆగస్టు వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో ఋతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారీ, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిషాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళా ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ. అనంతరం సినీ గీతాలు వింటారు.
1: భారతదేశంలోని కోటల ప్రాముఖ్యత వింటారు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: సరే, వారి చరిత్రలను విప్పి చెప్పడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి అనడంలో సందేహం లేదు.
0: కార్యక్రమంలో మన శక్తిని ఇప్పుడు వినండి. మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక, పఠనం శ్రీమతి కె. శైలజ.
4: లేదా రాజ్యానికి చెందిన సాంస్కృతిక సైనిక శక్తి వాటిలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. భారతదేశ నిర్మాణ వారసత్వంలో కోటలు, దుర్గాలు, రాజమందిరాలు వంటివి.

బొంబాయి వెళ్లినప్పుడే అనేక మంది పంజాబ్ సోదరులు వచ్చి నన్ను కలవటం ప్రారంభించారు. వారిని ప్రోత్సహించాను. వారంతా సంతోషంతో తిరిగి వెళుతూ ఉండేవారు. నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా నా పంజాబ్ యాత్ర మాత్రం వాయిదా పడుతూనే ఉంది. వైస్రాయ్ గారు ప్రతిసారి అప్పుడే కాదు అంటూ నన్ను పంజాబ్కు వెళ్లనీయలేదు. ఈ లోపున హంటర్ కమిటీ వచ్చింది. ఆ కమిటీ వాళ్లు పంజాబ్ లో మిలిటరీ పాలన ఎందు జరిగినటువంటి అధికారుల చర్యలను పరిశీలించవలసి ఉంది. దీనబంధు ఆండ్రూస్ అక్కడికి వెళ్లారు. వారి జాబుల్లో హృదయాన్ని కదిలించే వర్ణనలు నిండి ఉన్నాయి. పత్రికల్లో వెలువడిన వివరాల కంటే అక్కడ జరిగిన ఘోరాలు అధికంగా ఉన్నాయని వారి జాబుల వల్ల తెలిసింది. మీరు త్వరగా పంజాబ్ రావాలని వారు రాశారు. వెంటనే పంజాబ్ చేరమని మాలవ్య గారి టెలిగ్రాములు వస్తూ ఉన్నాయి. అందువల్ల నేను మళ్లీ వైస్రాయ్కి తంతి పంపాను. ఫలానా తేదీన మీరు వెళ్లవచ్చునని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే ఆ తేదీ ఇప్పుడు సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ అది అక్టోబర్ 17వ తేదీ అయి ఉంటుంది. నేను వెంటనే లాహోరుకు బయలుదేరాను. అక్కడి దృశ్యం ఎన్నటికీ మర్చిపోలేను. స్టేషన్ దగ్గర జనం విపరీతంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఎక్కడో నివసిస్తున్న తమ కుటుంబీకుడు వస్తున్నట్లు వారి ప్రవర్తన తీరు ఉంది. అక్కడి జనం హర్షానందంతో ఉన్మత్తులైపోయారు. పండిత రామభజన దత్త చౌదరి గారింట్లో నాకు మకాం ఏర్పాటు చేశారు. నేను మొదటి నుంచి ఎరిగిన సరళాదేవి చౌదరాణి మీద నా ఆతిథ్యపు భారం పడింది. భారమని ఎందుకంటున్నాను అంటే ఆనాటికి కూడా నేను ఏ ఇంటి యజమాని దగ్గర బస చేస్తానో ఆ ఇల్లు ధర్మసత్రంగా మారిపోతూ ఉంటుంది. పంజాబ్ లో చాలా మంది నాయకుల్ని జైళ్లలో నిర్బంధించి ఉంచారు. అందువలన వాళ్ల చోటును మాలవ్య గారు, మోతీలాల్ గారు, స్వామి శ్రద్ధానంద గారు అధిష్ఠించారు. మాలవ్య గారితోనూ శ్రద్ధానంద గారితోనూ నాకు అదివరకే పరిచయం ఉంది. కానీ మోతీలాల్ గారితో దగ్గరి పరిచయం లాహోర్లోనే నాకు కలిగింది. ఈ నాయకులతో పాటు జైళ్లలో పెట్టబడని పలువురు స్థానిక నాయకులు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆత్మీయంగా చూచారు. మేమంతా ఏకగ్రీవంగా హంటర్ కమిటీ ఎదుట సాక్ష్యాలు గాని వాంగ్మూలాలు గాని ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చాం. అందుకు గల కారణాలు అప్పుడే సవివరంగా ప్రకటించాం. వాటన్నింటినీ తిరిగి ఇక్కడ ఏకరూప

పెట్టను. కానీ మేము చెప్పిన కారణాలు బలవత్తరమైనవని, ఆ కమిటీని బహిష్కరించటం సబబైన పనేనని ఈనాటికి నా నిశ్చితాభిప్రాయం. అయితే హంటర్ కమిటీని బహిష్కరించి ఊరుకోకూడదని ప్రజల పక్షాన, అనగా కాంగ్రెస్ పక్షాన, ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాం. పండిత మాలవ్య గారు నన్ను పండిత మోతిలాల్ నెహ్రూ, కీర్తిశేషులు చిత్తరంజన్ దాస్, అబ్బాస్ తయాజీ, జయకర్ గారులను ఒక కమిటీగా నియమించారు. మేము పరిశీలన కోసం విడివిడిగా పర్యటన ప్రారంభించాం. ఈ కమిటీ భారం ఎక్కువగా నా మీద పడింది. అత్యధిక గ్రామాలను దర్శించే పని నాకు అప్పగించటం వల్ల పంజాబ్ నందలి గ్రామాలని స్వయంగా చూచే అవకాశం నాకు దక్కింది. ఈ పర్యటన సందర్భంలో పంజాబ్ నందలి మహిళలతో నేను బాగా కలిసిపోయాను. యుగ యుగాల నుంచి వారిని నేను ఎరిగి ఉన్నంతగా సామీప్యం ఏర్పడింది. వెళ్లిన ప్రతి చోట స్త్రీలు అత్యధికంగా వచ్చి తాము వడికిన నూలు నా ఎదుట పోగులు పోయిసాగారు. ఈ యాత్రా సందర్భంలో పంజాబు ఖద్దరుకు గొప్ప కేంద్రం కాగలుగుతుందనే విశ్వాసం నాకు కలిగింది. అక్కడ జరిగిన ఘోరాలు అపరిమితం. లోతుకు వెళ్లిన కొద్దీ అధికారుల అరాచకత్వం, దుర్మార్గం, నియంతృత్వం విని చూచి నివెరపోయాను. ప్రభుత్వ సైన్యంలో ఎక్కువగా ఉన్నది పంజాబీలే. అట్టి వారి మీద ఇన్ని ఘోరాలు ఎలా చేయగలిగారా, వాళ్ళు ఎలా సహించారా అని యోచించి విస్తూపోయాను. మా కమిటీ రిపోర్టు తయారు చేసే బాధ్యత నా మీద పడింది. పంజాబ్లో జరిగిన దురంతాలను గురించి తెలుసుకోదలిచిన వారు మా రిపోర్టు చదవమని కోరుతున్నాను. మా ఆ రిపోర్టులో ఎక్కడా అతిశయోక్తులు చోటు చేసుకోలేదని చెప్పగలను. ప్రకటించిన దురంతాలకు సాక్ష్యాలు అక్కడే ఇవ్వబడ్డాయి. సందేహించవలసిన మాట ఒక్కటి కూడా రిపోర్టులో లేదని స్పష్టంగా చెప్పగలను. సత్యాన్ని మాత్రమే ఎదురుగా పెట్టుకుని తయారు చేయబడ్డ మా రిపోర్టు నందు బ్రిటిష్ ప్రభుత్వము వాళ్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎంతటి ఘోరాలకైనా తెగించగలరని నిరూపించాము. మా రిపోర్టులో పేర్కొనబడిన ఒక్క మాట కూడా అసత్యమని ఎవ్వరూ అనలేకపోయారు. పంజాబ్ లో జరిగిన మారణకాండను కొంచెం సేపు వదిలేద్దాం. పంజాబ్ లో డయ్యర్ నియంతృత్వ దురంతాల పరిశీలన కాంగ్రెస్ పక్షాన జరుగుతూ ఉంది. ఇంతలో ఒక ప్రజావేదికకు సంబంధించిన ఆహ్వానం నాకు అందింది. దానిమీద కీర్తిశేషులు, హకీం సాహెబ్ మరియు భాయి అసఫ్ అలీ గారు పేర్లున్నాయి. శ్రద్ధానంద గారు సభలో పాల్గొంటారని అందులో రాశారు. ఆయన ఆ సభకు అధ్యక్షుడు అని గుర్తు. ఢిల్లీలో ఖిలాఫత్ గురించి యోచించటానికి, రాజీకి అంగీకరించాలా లేదా అని నిర్ణయించటానికి హిందూ ముస్లింలు కలిసి ఏర్పాటు చేసిన సమావేశం అది. నవంబర్ మాసంలో ఆ సభ ఏర్పాటు చేయబడినట్లుగా నాకు గుర్తు. ఆ సమావేశంలో ఖిలాఫత్ విషయం మీద కాక గో సంరక్షణ గురించి కూడా చర్చ జరుగుతుందని, అందుకు ఇది మంచి తరుణమని అందులో రాశారు. నాకు ఆ వాక్యం గుచ్చుకుంది. సమావేశంలో పాల్గొనటానికి ప్రయత్నిస్తానని రాసి ఖిలాఫత్ సమస్యకు, గో సంరక్షణకు సమస్యను ముడివేయటం, బేరసారాలు సాగించటం మంచిది కాదని, ప్రతి విషయం మీద దాని గుణదోషాలను బట్టి చర్చించాలని రాశాను. తర్వాత సభ జరిగింది. నేను వెళ్లి అందులో పాల్గొన్నాను. జనం బాగా వచ్చారు. అయితే ఇతర సమావేశాల వలె ఇది హడావిడిగా జరగలేదు. శ్రద్ధానంద కూడా సభలో పాల్గొన్నారు. నేను యోచించిన విషయాన్ని గురించి వారితో కూడా మాట్లాడాను. నా మాట వారికి నచ్చి ఆ విషయం సమావేశంలో చెప్పమని ఆయన ఆ పని నాకే అప్పగించారు. డాక్టర్ హకీం సాహిబ్ తో కూడా మాట్లాడాను. ఇవి రెండు వేర్వేరు విషయాలు. వారి గుణదోషాలను బట్టి యోచించాలి అని నా భావం. ఖిలాఫత్ వ్యవహారం నిజమైతే, గవర్నమెంట్ సరిగా వ్యవహరించక అన్యాయం చేస్తే హిందువులు, మహమ్మదీయులను సమర్థించాలి, సహకరించాలి. అయితే దానితో గో సంరక్షణను జోడించకూడదు. హిందువులు అలా కోరడం మంచిది కాదు. ఖిలాఫత్ కోసం ముస్లింలు గోవధను ఆపుతామంటే అది సరికాదు. ఒకే గడ్డ మీద ఇరుగు పొరుగున ఉండటం వల్ల గో సంరక్షణకు ముస్లింలు పూనుకుంటే అది వారికి గౌరవం. ఈ విధంగా యోచించాలని నా భావం. ఈ సభలో ఖిలాఫత్ను గురించే చర్చించాలని నా అభిప్రాయం అని స్పష్టంగా ప్రకటించాను. సమావేశంలో అంతా అందుకు అంగీకరించారు. గో సంరక్షణను గురించి సమావేశంలో చర్చ జరగలేదు. అయితే మౌలానా అబ్దుల్ బారీ సాహెబ్ ఖిలాఫత్కు హిందువులు సహకరించినా సహకరించకపోయినా మహమ్మదీయులు గో సంరక్షణకు పూనుకోవాలి అని అన్నారు. ముస్లింలు గోవధను నిజంగా ఆపివేస్తారని అనిపించింది. కొందరు పంజాబ్ సమస్యను ఖిలాఫత్తో పాటు చర్చించాలని అన్నారు. నేను వ్యతిరేకించాను. పంజాబ్ది స్థానిక సమస్య. పంజాబ్లో జరిగిన దారుణాల వల్ల బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన ఉత్సవాలకు దూరంగా ఉండలేము. ఖిలాఫత్తో పాటు పంజాబ్ను కలిపితే మన తెలివి తక్కువను వేలెత్తి చూపే అవకాశం ఉందని చెప్పాను. అంతా నా వాదాన్ని అంగీకరించారు. ఈ సభలో మౌలానా హజరత్ మొహానీ కూడా ఉన్నారు. వారితో నాకు పరిచయం కలిగింది. కానీ

నిజంగా ఎలాంటి యోధుడో నాకు ఇక్కడే తెలిసింది. మాకు అభిప్రాయ భేదం ప్రారంభమైంది. అభిప్రాయ భేదం ఇంకా అనేక విషయాలలో కూడా ఏర్పడింది. హిందూ ముస్లింలు స్వదేశీ వ్రతం పాటించాలని, అందుకోసం విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని చర్చ జరిగింది. అప్పటికి ఇంకా ఖద్దరు యొక్క జననం కాలేదు. ఈ విషయం మౌలానా హజరత్ సాహెబ్కు గొంతు దిగలేదు. ఖిలాఫత్ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోతే పగదీర్చుకోవాలని ఆయన తపన. అందుకై బ్రిటిష్ వారి వస్తువులను సాధ్యమైనంత వరకు బహిష్కరించాలని ఆయన భావం. నేను బ్రిటిష్ వారి వస్తువులను వెంటనే బహిష్కరించటం ఎంత అసాధ్యమో వివరించాను. నా అభిప్రాయాల ప్రభావం సభాసదుల మీద బాగా పడటం నేను గమనించాను. అయితే మౌలానా హజరత్ సాహెబ్ విపరీతంగా తర్కిస్తూ ఉంటే ఒకటే చప్పట్లు మోగాయి. దానితో నా పని హుళక్కేనని అనుకున్నాను. అయితే తర్వాత ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నా కర్తవ్యం నేను నిర్వహించటం అవసరమని భావించి మాట్లాడేందుకు లేచాను. నా ఉపన్యాసం శ్రద్ధగా జనం విన్నారు. నా భావాలకు బాగా సమర్థన లభించింది. తర్వాత నన్ను సమర్థిస్తూ చాలా మంది మాట్లాడారు. బ్రిటిష్ వారి వస్తువుల్ని బహిష్కరిస్తే లాభం లేదని, ఎగతాళి తప్ప ప్రయోజనం కలగదని జనం గ్రహించారు. మొత్తం సభలో ఉన్న జనం ఒంటి మీద ఏదో ఒక విదేశీ వస్తువు ఉంది. సభలో పాల్గొన్న వారే ఆచరించలేని విషయాన్ని గురించి యోచించటం అనవసరమని అంతా భావించారు. మౌలానా హజరత్ ప్రసంగిస్తూ, మీరు విదేశీ వస్త్రాలను బహిష్కరించడం అంటే ఎట్లా? అది మాకు ఇష్టం లేదు. మన అవసరాలకు కావలసిన బట్ట ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఎప్పుడు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తాం? అందువల్ల ఆంగ్లేయుల్ని వెంటనే దెబ్బతీసే వస్తువు ఏమైనా ఉంటే చెప్పండి, బహిష్కారం తప్పదు. కానీ బ్రిటిష్ వారిని దెబ్బతీయగల వస్తువేమైనా ఉంటే త్వరగా చెప్పండి అని తొందర పెట్టాడు. విదేశీ వస్త్రాల్ని బహిష్కరించమనే కాక మరేదైనా కొత్త వస్తువును బహిష్కరించమని చెప్పటం అవసరమని భావించాను. అవసరమైనంత ఖాదీ వస్త్రం మనం తయారు చేసుకోవచ్చునని తర్వాత నాకు బోధపడింది. అప్పటికి నాకు ఈ విషయం తెలియదు. కేవలం విదేశీ బట్టల కోసం మిల్లుల మీద ఆధారపడితే అవి సమయానికి మోసం చేస్తాయని అప్పటికి నేను గ్రహించాను. మౌలానా గారి ప్రసంగం పూర్తి కాగానే నేను ప్రసంగించేందుకు లేచి నిలబడ్డాను. నాకు తగిన ఉర్దూ హిందీ శబ్దాలు స్ఫురించలేదు. మహమ్మదీయులు ఎక్కువగా ఉన్న ఇట్టి సభలో యుక్తిపరంగా ఉపన్యసించవలసి రావటం నాకు ఇదే ప్రథమం. కలకత్తాలో జరిగిన ముస్లిం లీగ్ సభలో కొద్ది నిమిషాల సేపు మాత్రమే మాట్లాడాను. అది హృదయాన్ని స్పృశించే ఉపన్యాసం. కానీ ఇక్కడ వ్యతిరేక భావాలు గలవారి మధ్య ఉపన్యసించాలి. ఇక సంకోచం మానుకున్నాను. ఢిల్లీ ముస్లింల ఎదుట మంచి ఉర్దూలో ప్రాసయుక్తంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. కానీ నా అభిప్రాయాల్ని అట్టి భాషలో కాక సూటిగా వచ్చిరాని హిందీలో తెలియచేయటమే మంచిదని భావించాను. ఆ పని బాగానే పూర్తి చేశాను. హిందీ ఉర్దూయే దేశభాష కాగలదనుటకు ఆ సభ ప్రత్యక్ష తార్కాణం. ఇంగ్లీష్లో మాట్లాడి ఉంటే నా బండి ముందుకు సాగి ఉండేది కాదు. మౌలానా గారు సవాలు విసిరారు. అందుకు సమాధానమిచ్చే అవకాశం నాకు సూటిగా లభించేదీ కాదు.

మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక మీరు ఇంతవరకు విన్నారు. పఠనం శ్రీమతి కె. శైలజ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: జీవన విధానం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపుర ఎఫ్ఎం 101.5 మెగాహెర్జెస్ పై సినీ గీతాలు వింటున్నారు. వింటూనే ఉండండి వినోద విజ్ఞాన సమాహారం మీ అభిమాన మార్కాపురం. ఇప్పుడు విందాం మరో సినీ గీతం.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం సర్కార్ వారి పాటా చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ గీతం విందాం. స్వరకల్పన ఎస్ తమన్.

0: తిరిగి చూసిన సూర్యుడైన దొంగైపోతాడు. బొర్రే బొర్రే నా సంగతి అడగకు సరే సరే.
1: చాణక్య శపథం చిత్రం కోసం పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఎమ్మెల్యే చిత్రం కోసం యాజ్ ఇన్ నైజర్ రమ్య బెహ్రా ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, స్వరకల్పన మణిశర్మ.

0: మీరు వింటున్నారు మీ అభిమాన మార్కపు ఎఫ్ఎం 101.5 మెగాహెర్ట్జెస్ పై భావలహరి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జర్నీ. ఈ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన ఈ గీతం. సాహిత్యం సాహితీ స్వరకల్పన సత్య.
1: జితేంద్ర సింగ్ నే కహా కి యే విధేయక్ విద్యార్థియో ఔర్ యువాఓ కే హిత రక్షా కే లియే సర్కార్ కి

నూట ఒకటి పాయింట్ ఐదు మెగా హెడ్జెస్ పై భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటూ ఉన్నారు మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఏక్ నిరంజన్ చిత్రం కోసం హేమచంద్ర గీతామాధురి ఆలపించిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో చివరిగా విందాం చెట్టు కింద ప్లేడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట విందాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:15గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: 88 किलोग्राम। इन विमेंस डिस्कस थ्रो सीमा कलीरमना क्लिंच्ड अ ब्रॉन्ज मेडल विद 58.65 मीटर व्हाइल कॉम्पैट्रिएट निधि रानी फिनिश्ड फोर्थ। अर्लियर इन द डे नीरज चोपड़ा क्वालिफाइड फॉर मेंस जैवलिन थ्रो फाइनल्स। जैवलिन थ्रोअर्स रोहित यादव एंड यशवीर सिंह हैव आल्सो एंटर्ड द फाइनल्स। टू इंडियन ट्रिपल जंपर्स प्रवीण चित्रावल एंड सिल्वा प्रभु थिरुमरन एडवांस टू द फाइनल। तेजस्विन शंकर ऑल्सो रिमेन्ड इन मेडल कंटेंशन इन द मेंस डीकैथलॉन। मीनवाइल ऑस्ट्रेलिया कंटिन्यूड टू लीड द स्टैंडिंग्स विद 110 medals while India were 10th with 17 medals on day 8. Chirag Jha from Sports Desk.
1: President Draupadi Murmu congratulated athlete Seema Kalyanaramana today on winning the bronze medal in the women's discus throw event at the Glasgow Commonwealth Games 2026. In under 17 World Championships, Indian wrestler Nikita Sehrawat settled for a silver medal while Kamna Babal and Garima bagged bronze medals in the women's event in Baku, Azerbaijan yesterday. And now for a look at today's newspapers, it's over to VC Pramod.
2: Thank you, Anuja. Pledging fair exams, Parliament passing anti-paper leak bill is a top front page headline in all the dailies today. Amid deepening West Asia crisis, Prime Minister Modi chairs fourth special meeting of Cabinet Committee on Security, focusing on citizen safety and energy security. The Times of India headline says, PM reviews safety of seafarers, supply chain constraints. The dailies have also noticed the Apex Court's decision refusing ban on use of pellet guns by security for crowd control. Sikhs preservation of records, writes the Pioneer. The Economic Times says, on a war footing, India Inc. to step up festive hiring with temporary recruitment is expected to rise 8-25% from last year. According to World Gold Council, jewellery loses sheen. Gold exchange traded funds glitter, cites the Hindu. And finally, with the start of the holy month of Shravan, the administration has made arrangements for the smooth flow of Kanwar devotees. The Statesman reports NCRTC adds 52 Namo Bharat trips, trains every 8 minutes daily to clear Kanwar Yatra rush. The Times of India adds 1,000 CCTV cameras, 4,000 cops for smooth Kanwar Yatra. And with that, it's back to you, Anuja.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Parliament passes Public Examinations Prevention of Unfair Means Amendment Bill with stricter punishment for paper leaks. Prime Minister Narendra Modi welcomes passage of the bill, saying it will make examination system more robust. Saudi Arabia and 13 other countries announced Maritime Defence Alliance to protect shipping in key waterways of West Asia. US President Donald Trump announces deal for complete disarmament of Hamas and other armed groups in Gaza. IMD forecasts extremely heavy rainfall in several parts of Gujarat during next 48 hours. Fishermen advise not to venture into sea till tomorrow. And weightlifter Lovepreet Singh wins silver medal at Commonwealth Games. Seema Kalyanaramana bags bronze medal in discus throw. And with that, we end the morning news. Have a nice day.
3: ആകാശവാണി
4: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖచిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ రెండవ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్య

0: 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపుపైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్దిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్ బస్ A380, బోయింగ్ 747, 777 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే, విశాఖపట్నం జాతీయ రహదారి NH-16, NH-26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం APSRTC పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, GMR సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న VTZ అంతర్జాతీయ పర్యాటక నియమావళి 1 ఆగస్టు అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళ
3: ఆకాశవాణి మార్కపురం కేంద్రం. హలో FM శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, STD కోడ్ 0859. శ్రోతలకు గమనిక, రెగ్యులర్గా చేస్తున్న శ్రోతలే ఫోన్ చేయకుండా ఒక వారం పాటు విరామం తీసుకుని కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వవలసిందిగా మనవి. దయచేసి శ్రోతలు ఈ విషయాన్ని గమనించగలరు.
4: సర్దుబాటు అయింది.
5: దేనికి?
4: చిన్ని ఫీజుకి.
5: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
6: ఆర్బీఐ చెబుతుంది
5: సరైన ఆర్థిక

0: వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: మేడం, కర్నూలు జిల్లా హాస్పిటల్ మండలం తంగరడ గ్రామం, హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం. సినిమా పేరు చక్రం మేడం, జగమంత కుటుంబం నాదనే పాట ఉంటుంది.
1: ఓకే, ఇంతకుముందు ఎప్పుడు కాల్ చేశారండి మీరు?
2: నేను వారంలో ఒకసారి ఇచ్చేస్తాను మేడం.
1: కాస్త గ్యాప్ తీసుకుని చక్కగా వింటూ ఉండండి మార్కపురి ఎఫ్ఎం. కానీ గ్యాప్ తీసుకోండి, ఫోన్ చేయటం మాత్రం గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే చేసిన శ్రోతలే చేస్తున్నారు, అది వినడానికి బాగోదు. ఇంకా మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించండి, వీలైతే చేసిన శ్రోతలే చేసి కోరిన పాటలే కోరుతున్నారు. చక్కగా వినండి, మీకు ఇష్టం కాబట్టి వినండి. ఇంకా ఎవరైనా మీ మిత్రులు బంధువులు ఇంట్లో వాళ్ళు వాళ్ళతో మాట్లాడించండి, బాగుంటుంది. హన్నదరెడ్డి గారు థ్యాంక్ యూ అండి, పాట వచ్చేస్తుంది విందాం.
2: ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి. ఓకే.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే మేడం.
1: మీ పేరండి?
0: నా పేరు అనుమల మోహన్ మేడం.
1: ఓకే, చెప్పండి మోహన్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: మరి మొండ్రాయి గ్రామం, వరంగల్ జిల్లా మేడం.
1: ఓకే, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి.
0: నాకు ఎగిరే పావురం సినిమా నుండి మాఘమాసం ఇస్తున్నా.
1: ఎగిరే పావురమ. ఓకే, చూసారా ఆ మూవీ?

0: పాట ఇష్టమా? ఇంకా ఏం వింటారు మార్కాపురం ఎఫ్ఎం కార్యక్రమాలు?
1: ఎక్కడికి ఫోన్ ఇన్ ఫోన్ రాయండి.
0: ఓన్లీ ఇదొక్కటే వింటారు, మిగతా కార్యక్రమాలు కూడా వినండి. మరి కాస్త గ్యాప్ తీసుకుని కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వండి. పాట వచ్చేస్తుందండి, విందాం.

0: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం, అనంతపురం నుంచి మహేష్ మేడం.
1: ఓకే, చెప్పండి మహేష్ గారు.
0: ఒక
1: ఏ పాట
0: సాంగ్ కావాలి మేడం.
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి అండి?
0: రారండో వేడుక చూద్దాం.
1: రారండో వేడుక చూద్దాం. ఓకే, అందులో ఏ పాట?
0: బ్రహ్మరంభకు నచ్చేశాను.
1: ఓకే, చూసారా, కొత్త పాటలన్నీ ఇష్టమా మీకు?
0: మేడం, అంత కొత్త కదా మేడం.
1: అదే, జస్ట్ మామూలుగా అంటే మరీ ఓల్డ్ కాకుండా. ఏం చేస్తుంటారు మీరు?
0: సెక్రటరీగా చేస్తాను మేడం, ప్రైవేట్.
1: ఓకే, వింటుంటారా మార్కప్ బ్రీఫింగ్ కార్యక్రమాలు?
0: వింటుంటా మేడం.
1: ఓకే అండి,
0: అన్ని
1: ఇంతకుముందు
0: యాప్లు వచ్చినాయి కదా.
1: అవును, యాప్ ద్వారా వింటూ ఉంటారు.
0: అవును మేడం.
1: ఓకే అండి, ఇది భ్రమరాంబక్ అనే పాట మీకు కావాల్సింది.
0: మేడం
1: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, విందాం మరి. థ్యాంక్ యూ.
0: ఓకే మేడం.

0: हेलो हेलो हेलो
1: हेलो
0: हेलो नमस्ते అండి,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారండి?
1: మేడం, మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్థరెడ్డి మేడం.
0: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, ప్రేమలు పెళ్ళిళ్ళు.
0: ప్రేమలు పెళ్ళిళ్ళు, ఓల్డ్ మూవీనా?
1: అవును మేడం. ఎవరు మీరు, మీ రూపమేది?
0: ఓకే అండి, పాట చూస్తాను.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: వానస్తే జిల్లా సిహెచ్ అండి.
0: ఓకే, చెప్పండి. ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే, సత్యనారాయణ గారు, చెప్పండి. ఇవాళ ఏ పాట
1: వినాలనుకుంటున్నారు? చిత్రంలో పాపాయి నవ్వాలి, పండగే రావాలి.
0: ఓకే, ఇంతకుముందు మాట్లాడారండి.
1: సంవత్సరం ఏమో
0: చాలా రోజులైందా?
1: దర్శనాలు తీసుకెళ్ళారు.
0: ఓకే,

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారా?
1: అవును మేడం.
0: ఓకే, చెప్పండి అశోక్ గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, ఈరోజు పెళ్లి మూవీలో బాలుగారు చిత్ర గారు బాడిన పాట కొండ కొండ కొన ఏదో ఉంది మేడం.
0: పెళ్లి మూవీలో రుక్కు రుక్కు మని అనే
1: కేలితో
0: పాట ఉంది,
1: స్టార్ట్ అవుతున్నాయి మేడం. కేలితో స్టార్ట్ అవుతుంది
0: అవునా?
1: కొండ.
0: కొండ కోన గుండెల్లో, అదే పాట.
1: సాంగ్ మేడం.
0: ఓకే, వింటున్నారా అన్ని కార్యక్రమాలు?
1: ఈరోజు వందే మాతరం దగ్గర నుంచి విన్నాను మేడం. వందే మాతరం తర్వాత మీరు ఈరోజు డేట్ చెప్తూ మళ్ళీ ఇంకొక సంస్కృతంలో కూడా చెప్పారు, అదేదో
0: శక సంవత్సరం.
1: 40 సంవత్సరం ఏదో అని చెప్పారు.
0: శక సంవత్సరం ఓ మార్నింగ్ నుంచి పెట్టేశారు.
1: విన్నాను
0: ఓకే.
1: మేడం. ఇంకా సూక్తి ముత్తావల్లో అదే మేడం గారు చెప్పారు,

0: మంచి
1: ఉత్తమ
0: మహిళ
1: మహిళ,
0: అనే
1: ఉత్తమ
0: పేరు మేడం.
1: ఉత్తమ మహిళ.
0: విన్నాను మేడం. అంటే ఇంకా మా
1: రెగ్యులర్గా
0: ఇంకా
1: అన్ని అన్ని ట్యూన్ చేశారు.
0: అవును మేడం, ఇంకా మూవీ సాంగ్స్ తో ఉన్నికృష్ణన్ గారి సాంగ్స్ తో స్టార్ట్ చేశారు మేడం. మంచి సాంగ్ ప్లే చేశారు.
1: అవునా?
0: అది మూవీ వచ్చేసి
1: పరదేశి.
0: ఫస్ట్ మూవీ. అవును మేడం,
1: నచ్చాయి పాటలు మీకు?
0: ఓకే. నచ్చాయి మేడం, అన్ని సాంగ్స్ ఫిట్ మేడం.
1: ఓకే
0: అంటే
1: అండి.
0: ఎప్పుడు సాంగ్స్ వింటే, అంటే అప్పుడప్పుడు వినే సాంగ్స్ వింటే బాగుంటుంది. లిజినెస్ చాలా మంది కోరుకునే కోరుకుంటారు,
1: అవునండి.
0: అలా కాకుండా కొంచెం ఆలోచించి మంచి పాటలు కోరుకోవాలని ఆశిస్తున్నాను మేడం.
1: అవునండి, కరెక్టే. అరుదైన పాటలు మనము అడిగి మనం ఆకాశవాణి ద్వారా మనం వినొచ్చు, ఇతరులకు వినిపించవచ్చు కదా.
0: అవును మేడం, ఎందుకంటే విన్న పాటలే వింటామంటే బోర్ కొడుతుంది మేడం.
1: కరెక్టే అండి. ఓకే,
0: ఓకే మేడం,
1: విందాం మరి
0: నెక్స్ట్.
1: పాట. థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హలో.
4: హలో అమ్మా.
3: నమస్తే అండి.
4: నమస్తే అమ్మా.
3: ఎవరు మాట్లాడుతున్నారు?
4: అక్కడ మన పేరు ఓబయ్. మన గార్ల విన్నమ్మా.
3: ఓబయ్ గారు ఎక్కడి నుంచి అండి?
4: గార్ల విన్నమ్మా. గార్ల విన్నా.
3: గార్ల విన్నా. ఓకే, చెప్పండి ఓబయ్ గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: నాకు అన్నపూర్ణ పిక్చర్లు పాట కావాలమ్మా. అన్నపూర్ణ.
3: అన్నపూర్ణ. అప్పుడు అందులో ఏ పాట అండి?
4: ఏదైనా మంచి పాట ఒకటే అమ్మా.
3: మీరు ఏమన్నా చెప్తారా? మేము వేయమంటారా? పాట పేరు ఏమైనా చెప్తారా?
4: పాట మీరే వేయండి. పాట పేరు నాకు తెలియదు, మీరే చెప్పు.
3: ఓకే అండి.
4: లేకపోతే మేనకోడలు.
3: మేనకోడలు. ఈ పాట ఇందులో నుంచి వస్తుందండి, గాలి వాన అనే పాట ఉంది.
4: ఓకే
3: ఓకే.

0: హలో హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
1: మంగమ్మ మేడం.
0: మంగమ్మ గారు కొత్తపల్లి అండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామమ్మా. మంగమ్మ గారు చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: శివరామరాజులలో అమ్మవారి పాట.
0: శివరామరాజు. అందులో ఏ పాట అండి? అమ్మా భవానీ అనే పాట. ఓకే అమ్మ, పాట వచ్చేస్తుంది, విందాం మరి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: హలో హలో
4: నమస్తే మేడం గారు
3: నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు
4: పుల్లన్న మేడం గారు సనత గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా మేడం గారు బాగున్నారు మేడం గారు
3: బాగున్నామండి మీరు బాగున్నారా
4: బాగున్నాం మేడం గారు ఇంటికి దీపం ఇల్లాలు మేడం గారు చిత్రం పేరు
3: ఇంటికి దీపం ఇల్లాలు
4: పివి శ్రీనివాస్ పాడింది పాట నీవే నీవే నీవే అనే మొదలవుతుంది మేడం గారు
3: ఓకే అండి ఈ పాట వచ్చేస్తుందండి విందామా మరి
4: ఓకే మేడం గారు
3: థ్యాంక్ యూ అండి

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. చలా వెంకటేశ్వర్ గారు.
1: అవును మేడం, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: మేడం
0: బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, ఈరోజు మా అత్తంకి వాళ్ళు పద్మావతి శ్రీదేవి గారు కోరికపోయి ఓ పాట అడిగితే ఇవాళ ఆ మంగమ్మ గారు కోరారు ఆ పాట. అందువల్ల ఇది మన అగ్ని పరీక్ష మేడం.
0: అగ్ని పరీక్ష.
1: అవును మేడం.
0: అందులో
1: కొండపై నిండుగానే సాంగ్ మేడం.
0: ఓ, అంటే మంగమ్మ గారు కోరిన పాట కోరాలనుకున్నారా?
1: మంగమ్మ వాళ్ళు ఇది శివరామరాజు పాట కోరమని చెప్తే నాకు

0: వేరాడు ఆ పాట. అందువల్ల ఇది మన అగ్ని పరీక్ష మేడం.
1: అగ్ని పరీక్ష
0: అవును మేడం.
1: అందులో
0: కొండపై నిండుగానే సాంగ్ మేడం.
1: ఓ, అంటే మంగమ్మ గారి కోరిన పాట కోరాలనుకున్నారా?
0: మంగమ్మ వాళ్ళు ఇది శివరామరాజు పాట కోరమని చెప్తే నాకు ఫోన్ చేస్తే మంగమ్మ గారు కోరారు ఆ పాట.
1: ఓకే, ఎలాగైతేనే వినేశారు.
0: అందువల్ల ఈ పాట కోరాల్సి వచ్చింది మేడం.
1: ఓకే ఓకే, మరి పాట
0: కోరిపోయి మేడం.
1: ఓకే అండి, పాట వచ్చేస్తుంది.
0: లేదంటే వాళ్ళేమో ఇక్కడ రోజు ఇక్కడ ఇదే టెన్షన్ వాళ్ళకి.
1: అవును, అసలు వాళ్ళు ఎందుకని కలవట్లేదు, ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయాల్సింది వాళ్ళ దగ్గర.
0: రేపు మన 2 తారీఖు రమ్మంటున్నారు కదా అక్కడికి, మరకపురం ఆకాశవాణి కేంద్రం అక్కడికి, అక్కడికి రావాలని నన్ను అడిగారు మేడం.
1: ఓకే,
0: అడిగితే నేను వైనం కనుక్కు చెప్తాను చెప్పాను మేడం.
1: ఓకే అండి, ఓకే.
0: వస్తే ఎల్లుండి సండే వస్తారు మేడం.
1: ఓకే అండి,
0: వాళ్ళని కూడా మనం చూడొచ్చు, మనల్ని కూడా వాళ్ళు చూస్తారు.
1: తప్పకుండా అండి.
0: ఓకే,
1: పాట విందాం మరి. ఓకే అండి, పాట విందాం.

0: ప్రేమ కోసంలో
1: స్నేహం కోసమా?
0: మీ సంబంధం చేస్తామని పాట ఏంటి మేడం?
1: ఓ, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కోసమా?
0: అవును మేడం, అందరి కోసం మేడం.
1: ఓకే, మీ ఫ్రెండ్స్ వింటారా మరి ఈ పాట?
0: వింటాం మేడం.
1: ఓకే, మీ ఫ్రెండ్స్ అందరి కోసం మీకోసం పాట వచ్చేస్తుంది, విందాం.
0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మార్గాపురం జిల్లా ఇంద్రమ్మ గారి మేడం.
0: ఓకే, చెప్పండి మీ పేరండి.
1: తాపిమేస్త్రి బాదుల్ల మేడం.
0: ఓకే బాదుల్ల గారు, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇది ఇదే మేడం ఫస్ట్ చేయటము.
0: అవునా?
1: అవును,
0: చాలా సంతోషం, హ్యాపీ కదా మీరు కూడా.
1: అవును మేడం, 30 సార్లు పెట్టాం మేడం.
0: అబ్బా, ఈరోజా?
1: 30 సార్లు పెడితే ఇంకా లాస్ట్ కాల్ నాదే.
0: అవునవును, చూడండి మరి వాళ్ళ మొత్తం మీద సాధించారు. గట్టిగా మనం ఏదైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం వస్తుంది. ఓకే,
1: ఏదైనా సాధిస్తే ఫలితం ఉంటుంది మేడం.
0: అవునవును, ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది.

హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో తల్లిదండ్రుల తగాదాలు పిల్లలపై ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ ఎం గౌరీదేవి గారితో సంభాషణ వింటారు.
1: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: ఈ అంశం గురించి డాక్టర్ ఎం గౌరీదేవి గారితో సంభాషణ.
1: తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై తప్పగా ఉంటుందనడంలో సందేహం లేదు. మరి అది మంచిదైతే పర్వాలేదు. అలా కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడూ పీచురాడుకుంటూ ఉంటే ఆ ప్రభావం పిల్లలపైన చివరిగానే ఉంటుందని అందరికీ తెలుసు. ఈ అంశంపై చర్చించడానికి ఈరోజు మన స్టూడియోకి హైదరాబాద్ ఎర్రగడ్డలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నటువంటి ఎం గౌరీదేవి గారు మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గౌరీదేవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సరే, తల్లిదండ్రులపై తగాదాలు ఆడుకున్నప్పుడు పిల్లలపై ప్రభావం ఉండే సంగతి అది పక్కన పెట్టి, అసలు తల్లిదండ్రులు మామూలుగా చక్కగా ఉంటే పిల్లలపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయండి మామూలుగా?
2: అవునండి, ఇప్పుడు తల్లిదండ్రులు అన్నవాళ్ళు పిల్లవాళ్ళు పూర్తి ప్రపంచంలోకి రాగానే మొట్టమొదటి గురువు అనండి ఎవరన్నా అన్నా కూడాను వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఏ విధంగా చేస్తారంటే పిల్లల వ్యక్తిత్వం పరిపూర్ణంగా ఉండి పరిపక్వం కావాలంటేను మనో వికాసం పిల్లలకి ప్రపంచం గురించి జ్ఞానం రావటం కానీ లేకపోతే ఏ విధంగా మలుచుకోవాలన్నది కూడా తల్లిదండ్రుల ద్వారానే తెలుస్తుందండి. అంతేకాకుండానే ఈ సమాజంలో ఇమడడానికి మంచి చెడు అని తెలుసుకొని ఆ తర్వాత పెద్దలంటే భక్తిభావము భయం భక్తి ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా తల్లిదండ్రులు ఒక విధంగా మోడలింగ్ అంటే వీళ్ళు అనుకరించేటట్టు వాళ్ళు మోడలింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండానే తన ఆడ తన మగ అని ఈ ఈ సమాజంలో ఎలా ఉండాలని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ సెక్షువల్ రోల్ కానీ ఐడెంటిటీ కానీ తల్లిదండ్రుల ద్వారానే వస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు, కోపం వచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినాను ఏ విధంగా సమాజంలో సరిగ్గా చూపించాలన్నది కూడాను తల్లిదండ్రుల ద్వారానే పిల్లలకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా గైడెన్స్, చదువు విషయం కాదు, పెళ్లి విషయం కాదు, ఉద్యోగం కాదు, ఏ విషయమైనా కూడాను తల్లిదండ్రుల వీళ్ళకి గైడెన్స్ ఇవ్వటం ద్వారా పిల్లలు తమంత తాము మెచ్యూరిటీ తెచ్చుకోగలుగుతారు. ఈ విధంగా తల్లిదండ్రుల వల్ల పిల్లలకి మానసికంగా కానీ వ్యక్తిత్వం కానీ వికాసం పొందటానికి చాలా ఎక్కువ రోల్ ఉందని మనం చెప్పచ్చు.
1: అంటే తల్లిదండ్రుల సత్ప్రవర్తన కానీ వాళ్ళు పిల్లలను చూసే పద్ధతి పట్ల కానీ అన్ని రకాలకు కూడా వాళ్ళ ప్రభావం పిల్లలపై ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఆ ప్రవర్తన పిల్లల్లో వచ్చేదానికి అవకాశం ఉందంటారు?
2: తప్పకుండానండి.
1: మరి తల్లిదండ్రులు మనం చాలా రోజులు చూస్తుంటాం చీటికి మాటికి పిల్లల ముందు తగాదాలు ఆడుకోవడం, గొడవ పడ్డం, కొట్టుకోవడం, తన్నుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా, ఇలాంటప్పుడు ఇంకా ఈ ప్రభావం ఎలా ఉంటుంది పిల్లలపైన?
2: తప్పనిసరిగా పిల్లల మీద చెడు ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే తల్లిదండ్రులు అంటే వాళ్ళ పిల్లలకి ఒక విధమైన గౌరవ భావము తర్వాత వాళ్ళ మీద ప్రేమ ఆదరం అన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు చీటి మీద కొట్లాడుకోవడం, చెడు మాటలు మాట్లాడుకోవడం, తిట్టడం కొట్టడం చేసేటప్పటికి పిల్లలకి మొదట్లో అయోమయంగా ఉంటుంది. ఇదేంటి, వీళ్ళని ఎవరిని అనుకరించాలి, వీళ్ళు చెప్పే మాటలు తప్పేమో, అంటే మనకేమో చెడు మాటలు మాట్లాడదంటారు, వీళ్ళేమో చెడు మాటలు మాట్లాడుతున్నారు, కొట్టకూడదంటారు, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు అనే ఒక అయోమయం వస్తుంది పిల్లలకి. ఏం ఫాలో కావాలి, ఏం ఫాలో కాకూడదు అని. ఈ తర్వాత ఏమంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ముందే కొట్లాడుకోవటం వల్ల వీళ్ళకి తల్లిదండ్రుల మీద ఏహభావం కూడా వస్తుంది, అసహించుకోవడం, అమ్మ నాన్న అంటే వీళ్ళు ఇలా చేస్తారని, అది రెండోది. అలా కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకోవడం, ఆ తర్వాత నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపో, అందువల్ల పిల్లలకి అభద్రతా భావం వస్తుంది. అంటే ఏ టైంలో అమ్మ వెళ్ళిపోతుందో, ఏ టైంలో నాన్న వెళ్ళిపోతాడో, నా భవిష్యత్తు ఏంటి అనే భయాలు, అభద్రతా భావం చాలా ఎక్కువ వాళ్ళకి డెవలప్ అవుతుంది. అంతేకాకుండా దాంతోపాటు ఆందోళన వస్తుంది, యాంగ్జైటీ డిజార్డర్స్ అంటారు. వాళ్ళకి గుండె దడ అంటే ఎక్కువ వీళ్ళు కొట్లాడుకుంటూ ఉండేటప్పటికి వీళ్ళ గుండె దడ ఒళ్ళు చెమట పట్టేయడం, తర్వాత అయోమయం అయిపోయి, తర్వాత వాళ్ళకి ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఎక్కడికైనా వెళ్ళిపోదామని అతను అవాయిడ్ చేయాలనిపిస్తుంది. ఇంట్లోకి రావాలంటే భయం, ఎప్పుడు వీళ్ళు కొట్లాడుకుంటారు అని ఆందోళనలు వస్తాయి. అలా కాకుండా ప్రపంచంలో కూడా కొన్ని స్టడీస్లో తెలిసింది ఏంటంటే అమ్మ నాన్న కొట్లాడుకోవటం వల్ల పిల్లలకి ఈ భయంతో నేను వెళ్ళిపోతే అమ్మ నాన్న విడిపోతారేమో, లేకపోతే నాన్న అమ్మని కొడతారేమో, లేక కొడతారేమో, సో ఈ విషయంలో అమ్మ చచ్చిపోతే ఎలాగా అన్న భయాలు కూడా కొంతమంది పిల్లలు ఎక్స్ప్రెస్ చేస్తూ స్కూల్కి వెళ్ళా ఉంటారు. దాంతో చదువు ఇబ్బంది అవుతుంది. అంటే స్కూల్ ఫోబియా అన్నది ఏంటి, చదువు రాక కాదు, పిల్లలు తెలివిగల పిల్లలే ఉంటారు కానీ ఇంట్లో పరిస్థితులు నేనుంటే చక్క పెడతానేమో అన్న ఆ చిన్న మనసుకు అలా అనిపించి ఇంట్లోనే ఉండిపోవాలని ఉంటారు. అదే కాకుండా చదువు మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు, ఎంతసేపు వీళ్ళిద్దరు మధ్యలో జరిగిన గొడవలు ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ ఏమవుతుందని చదువు మీద వాళ్ళు మనసు పెట్టలేక కేంద్రీకరించలేక చదువులో మార్కులు తగ్గిపోవడం, తర్వాత టీచర్ని దగ్గర నుంచి కంప్లైంట్ రావటం, పరీక్షలు అంటే భయం, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో వస్తుంది.

0: ఒకసారి ఇంతటి ఆందోళన కాకుండా పిల్లలకి డిప్రెషన్ కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా అంటే పిల్లలు తీర్చి మాటికి ఏడవట, చిన్న చిన్న విషయాలకి ఏడవట, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవటం, రాత్రులు వాళ్ళు లేచి చూస్తూ ఉంటారు అమ్మ నాన్న దెబ్బలాడుకుంటారేమని, రాత్రులు నిద్రపోకపోవడం, తర్వాత ఎవరితో కలవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లలంటే స్వతహాగా ఆడుకోవాలి, వేరే చోటుకి వెళ్ళి పిల్లలతో అల్లరి చేయాలని ఉంటుంది కదా, వీళ్ళకి అలా ఉండదు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, యాక్టివిటీస్ మీద బయటపై ఆడుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. దీని సైన్స్ డిప్రెషన్ ఉంటాం. ఈ డిప్రెషన్ కూడా ఇంట్లో వాతావరణం సరిగా లేకపోవటం వస్తుంది. సో ఒక్కొక్కసారి మేము పిల్లలు కడుపు నొప్పని, వాంతులని, తలనొప్పని, చెట్టు పేరని, ఆయాసం అని ఇలా చూస్తుంటాం. అదేంటంటే దీన్ని సొమాటో ఫామ్ డిజార్డర్స్ అంటాం. అంటే వీళ్ళని డాక్టర్ దగ్గరికి తల్లిదండ్రులు తీసుకెళ్తారు, వెళ్తేనే అన్ని బాగానే ఉంటాయి పరీక్ష చేస్తాను. ఇది ఎందుకు వచ్చిందంటే జబ్బు రూపేణ వీళ్ళు మాకు బాగాలేదు అనేటప్పటికీ తల్లిదండ్రులు వెళ్ళిపోరు, ఇద్దరు కలిసి ఉంటారు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారన్న అంతర్గతంగా ఉన్న మానసిక ఆవేదన వల్ల వీళ్ళకి ఇలా దొరుకుతుంటారు అన్నమాట సింప్టమ్స్. వీళ్ళు సొమాటో ఫామ్ డిజార్డర్స్ అంటారు. అంటే ఏంటి, ఈ జబ్బు లక్షణాలు ఆ కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాయి అన్నమాట. ఇవి నేచురల్ కాకపోయినా అబ్నార్మల్ అయినప్పటికీ కూడా ఆ పిల్లలకి ఒక మార్గం లాగా తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన సొమాటో ఫామ్ డిజార్డర్స్.
1: తర్వాత అండి, ఇప్పుడు ఈ తల్లిదండ్రులు మాట మాటికి పోట్లాడుకోవడం, కీచులాడుకోవడం, డబ్బులాడుకోవడం వల్ల పిల్లల్లో కూడా ఒక విధంగా అగ్రెసివ్నెస్ లాంటివి తయారవడం జరుగుతుంటుంది.
0: అలా కూడా చూస్తూ ఉంటామండి. ఏంటంటే అమ్మ నాన్న కొట్లాడుకోవడం వల్ల తర్వాత ఎవరు అప్పర్ హ్యాండ్, వాళ్ళిద్దరు ఎవరు కొట్లాడిన తర్వాత అప్పర్ హ్యాండ్ అయ్యారనో చూసుకొని, నాన్న ఇలా గట్టిగా కొట్టడం వల్లనో లేకపోతే తిట్టడం వల్లనో అమ్మ వినింది అంటే మనం కూడా అదే పద్ధతిని అనుకరిస్తే కొట్లాటల వల్ల మనం కూడా జీవితం సాధించచ్చు అన్న మానసిక స్థితిని వీళ్ళు పెంపొందించుకొని బయట ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో కానీ పిల్లలతో కొట్లాడుకోవడం నేర్చుకుంటారు. ఇది మోడలింగ్, మళ్ళాను వైలెన్స్ అంతా కూడా నేర్చుకుంటారు.
1: అది కాకుండా ఇంకా అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, ఇది కూడా అలవాటు అయ్యేదానికి అవకాశం ఉంటారా? తల్లిదండ్రుల ప్రవర్తన వేరే రకంగా
0: అలా కూడా ఉంటుందండి. ఏమవుతుందంటే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల ముందు కొట్లాడుకుంటూ సైడ్ తీసుకుంటారు, అమ్మాయిని ఆ వైపు, అబ్బాయిని ఈ వైపు అన్నట్టు. దీంతో ఏంటంటే పిల్లలు బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళు ఇంకేం చేస్తారంటే అమ్మ మీద నాన్నకు చెప్పడం, నాన్న మీద అమ్మకి చెప్పటం, ఇలా చేసి అబద్ధాలు చెప్పటం, ఆ తర్వాత ఒకరి మీద చెప్తూ దొంగతనాలు చేయటం, ఇట్లాంటి కాంటాక్ట్ డిస్టర్బెన్స్ అంటారు. అంటే ఈ ప్రవర్తనలో సీరియస్ లోపం రావటం, దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి వ్యక్తిత్వ లోపాలు కూడా వస్తాయి, పర్సనాలిటీ డిజార్డర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఏంటంటే ఈ తల్లిదండ్రుల మధ్యలో ఉన్న గొడవ వల్ల పిల్లలు బాధపడి నా కోసం కొట్లాడుకుంటున్నారేమో వీళ్ళు, నా చదువు గురించో, నా కెరీర్ గురించో అని ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు కూడా ఉన్నారండి.
1: ఇంకా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయండి దీనివల్ల?
0: దీర్ఘకాలిక సమస్యలు కూడా మనం చూస్తున్నది ఏంటంటే ముఖ్యంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు అమ్మ నాన్న కొట్లాడుకోవటం వల్ల ఈ పిల్లలు అంటే వేరే ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి అన్న అభిప్రాయాలు అన్ని సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళు మెలగలేకపోతారనమాట ఆపోజిట్ సెక్స్ తో.
1: అంటే తల్లిదండ్రులు ఆ విధంగా కొట్లాడుకున్న వల్ల వీళ్ళు పెద్ద అయితే పెళ్లి చేసుకుంటే మనం కూడా భార్యతో కానీ లేకుంటే భర్తతో కానీ విధంగా కొట్లాడుకుంటే
0: అట్లా కూడా జరుగుతుంటాయండి. అంటే వాళ్ళకి వివాహం అంటే ఏహభాయం, అంటే పెళ్లి చేసుకుంటే ఇంకా ఎప్పుడు దెబ్బలాట్లే కదా, ఎందుకు పెళ్లి చేసుకోవాలి అన్న వివాహం మీద కూడా వాళ్ళకి అభిప్రాయం, చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటారు. సరే, ఇంకా అంటే ముఖ్యంగా 20-25 దాటిన పిల్లలు పెద్దవాళ్ళు మేము చూసింది ఏంటంటే ఇలాగ మానసిక సమస్యలు తల్లిదండ్రుల మధ్యలో ఉంటేనూ సెక్షువల్ గా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయలేకపోవటం, వివాహం సరిగ్గా అంటే కంటిన్యూ చేయలేకపోవటం, డైవర్స్ లోకి వెళ్ళడం ఇలాంటివి కూడా మేము చూస్తూ ఉంటామండి దీర్ఘకాలికంగా.
1: అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ ఎలా చేయగలమంటారు?
0: అంటే ముఖ్యంగా అండి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పుకోరు వాళ్ళకి ప్రాబ్లం ఉందని. ఇప్పుడు పిల్లలు ఎవరైనా మానసిక సమస్యలతో వచ్చినప్పుడు మేము సైకియాట్రిస్ట్ గా ఫ్యామిలీ గురించి స్టడీ చేస్తాం. అలా మాకు ఏదైనా సమస్య తెలిసినప్పుడు మ్యారిటల్ థెరపీ అని అంటే భార్య భర్తల మధ్యలో వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. ఏంటి వాళ్ళ రిలేషన్షిప్ ప్రాబ్లమ్సా లేకపోతే రోల్ ప్రాబ్లమ్సా అలాంటివి మేము కరెక్ట్ చేయటం మూలాన పిల్లలకి మానసిక సమస్యలు తీర్చగలుగుతాం. అదే కాకుండా ఎప్పుడైతే పిల్లల్లో కూడా మానసిక సమస్యలు వచ్చి మొత్తం ఫ్యామిలీ డిస్కార్డ్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కూడా చేస్తూ ఉంటాం సమస్యల్ని రూపు మార్చడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం.
1: కాబట్టి చీటికి మాటికి తల్లిదండ్రులు ఒకరికొకరు పోట్లాడుకుంటూ ఉంటే పిల్లలపై తప్పనిసరిగా దాని ప్రభావం ఉంటుంది, భవిష్యత్తులో వాళ్ళ భావి జీవితానికి ఇది మత్తగా మిగిలిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటు వాళ్ళు కూడా మామూలుగా పారదర్శకంగా ఇద్దరు బాగుండా ఒకరికొకరు అనుకూలంగా అన్యోన్యంగా ఉండాలంటారు.
0: అవునండి, వాళ్ళ మధ్యలో తగాదాలు వస్తుంది.

0: అప్పుడు వెంటనే సైకియాట్రిస్ట్ ని కానీ సైకాలజిస్ట్ ని కానీ కలిస్తే వాళ్ళ సమస్యలు వీళ్ళు తీర్చగలుగుతారు. ఆ విధంగా పిల్లలకు సమస్యలు రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటివి చిన్నపిల్లల సమస్యలు అయితేనే నిలోఫర్ హాస్పిటల్ సైకాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే ఎడ్డగడ్డ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో కూడా మాకు స్ట్రెస్ మేనేజ్మెంట్ అని తర్వాత సైకాట్రిస్ట్ లో కూడా ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళ సలహాలను పొందొచ్చండి.
1: మీరు ఇంతవరకు తల్లిదండ్రుల తగాదాలు, పిల్లలపై ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ ఎం గౌరీదేవి గారితో సంభాషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినీ గీతాలు విందాం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు మీ అభిమాన మార్కపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై మహిళా భారతి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం మరో సినీ గీతం.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తోంది. మరి కొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి
1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖ చిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ 2వ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగాన్ని విమానయానంతో అనుసంధానించేందుకు ప్రారంభించబడిన కృషి ఉడాన్ పథకం ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించే పండ్లు, కూరగాయలు, చేపలు వంటి త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశాల మార్కెట్లకు వేగంగా రవాణా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయాలను పర్యావరణ హితంగా మారుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్యను 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపుపైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు

0: అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్దిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్ బస్ A380, బోయింగ్ 747 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ లీడ్ ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో దీనిని నిర్మించారు. ఇందులోని నీటి అవసరాలలో 30% పునర్వినియోగ నీటి ద్వారానే తీర్చుకునేలా ఏర్పాట్లు ఉండటం విశేషం. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా పటిష్టంగా, సురక్షితంగా విమానాశ్రయ నిర్మాణం జరిగింది. సంవత్సరానికి 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల అధునాతన కార్గో కేంద్రం ఔషధ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం కోల్డ్ చైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉష్ణోగ్రత నియంత్రిత కోల్డ్ చైన్ వ్యవస్థలు ఉండటం వల్ల ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల నుండి ఫార్మా ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, వ్యవసాయ ఉత్పత్తుల వేగవంతమైన అంతర్జాతీయ ఎగుమతులకు మార్గం సుగమమవుతుంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే, విశాఖపట్నం జాతీయ రహదారి NH-16, NH-26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం APSRTC పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, GMR సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. భవిష్యత్లో వైజాగ్ బీచ్ కారిడార్, మెట్రో కనెక్టివిటీకి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇలా ఉండగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువు కంటే దాదాపు 5 నెలల ముందే కేవలం 31 నెలల్లోనే పూర్తి చేయడంతో అత్యంత వేగంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల్లో ఒకటిగా ఇది రికార్డు సృష్టించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. డ్రోన్ సాంకేతిక శిక్షణ, విమానాల నిర్వహణ, మరమ్మత్తు తదితర సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక, రవాణా, పారిశ్రామిక రంగాలు ఊపందుకుని ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కె అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
2: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ, విదేశంలో గానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి. అది ఎయిర్పోర్ట్ లో అవ్వచ్చు, మిగతా ప్లేస్ లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు.

0: సందర్భంలో వాగాపూర్ నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థ కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడి బీమర్ ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా ఇంకా అభివృద్ధి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచన వచ్చింది.
1: ఈ విమానాశ్రయానికి ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు అవసరమైన భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు లభించాయి. వాణిజ్య విమాన కార్యకలాపాలకు పూర్తిగా సిద్దమవడంతో భోగాపురం విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి షెడ్యూల్ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్టు నుంచి పౌర విమాన సర్వీసులను 30 ఏళ్లపాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారతీయ వాయుసేన, ఇతర సాయుధ దళాలు, పోలీస్ శాఖకు చెందిన విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకల కోసం వినియోగించే ప్రత్యేక విమానాలు, లీజ్ విమానాలు, వీఐపీ ఎయిర్ క్రాఫ్ట్లు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అలాగే నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలకు కూడా అనుమతి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ముఖద్వారం అవుతుందని అన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం విమానాశ్రయం ద్వారా ఆక్వా, ఫార్మా, వ్యవసాయ రంగాల ఎగుమతి, దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు.
2: 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా కొనటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
1: ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న వీటీజెడ్ అంతర్జాతీయ పర్యాటక నియమావళి ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రవాణా, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ది చేయటం ఆయనకు నిజమైన నివాళిగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ప్రజల సౌకర్యాలకు మరియు ప్రపంచంతో అనుసంధానానికి కీలక కేంద్రంగా ఎదుగుతుందని ఆశించవచ్చు. ఈ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర సామాజిక ఆర్థిక చిత్రపటాన్ని సమూలంగా మార్చి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని చెప్పవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా నాకెట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి

సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరు కోరుతున్నారు సీతాకోకచిలుక. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు. యువరాజు ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన దాసరి నారాయణరావు.

ఇద్దుమైలారం శ్రోతలు, బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరుతున్నారు శబాష్ సూరి. ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

తర్వాత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరు కోరుతున్నారు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సి రామచంద్ర.

తర్వాత నీరాజనం. ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరి కోరికపై ఈ పాట.

తరువాత మీరు వినబోతున్న పాట శభాష్ రాజా. ఈ చిత్రానికి కె జమునారాణి గానం చేశారు. గీత రచన సముద్రాల జూనియర్, సంగీతం ఘంటసాల. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత ఆత్మకూరు నుంచి ఆదిశేషు.

కార్యక్రమంలో తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వీరు కోరుతున్నారు త్రిశూలం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

కార్యక్రమం తర్వాత మీరు వినబోతున్న పాట భాగ్యచక్రం. ఈ చిత్రానికి పి సుశీల గానం చేశారు, గీత రచన పింగళి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు సత్తుపల్లి నుంచి లలిత మల్లిక్, వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత భట్టి ప్రభులు శోత, మురళి వీరి కొరికపై తోటరాముడు. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

తరువాత అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం, వీరు కోరుతున్నారు అబ్బాయి గారు. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

మీరింత వరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆదుర్తి లక్ష్మీబాయమ్మ, గాంధీజీ మొదలు ప్రతిదేశ నాయకుడు వీరింట ఆతిథ్యం పొందినవారే. భారతదేశ అధ్యక్షులుగా పనిచేసిన వివి గిరి ఈమె సోదరుడు. ఇంత దేశభక్తి ప్రపూరితమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆదుర్తి లక్ష్మీబాయమ్మ గాంధీజీ ఆదేశానుసారం ఇంటింటికి వెళ్లి ఖాదీ ప్రచారం చేశారు. విదేశీ వస్త్ర దుకాణాలు, కళ్ళు, సారా దుకాణాలు మూసివేతలో కీలక పాత్ర వహించారు. లక్ష్మీబాయమ్మ ఆత్మశక్తి, పోరాట పటిమ నేటి స్త్రీలోకానికి ఎంతో ఆదర్శం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రెహమాన్ గీతానికి రాహుల్ నంబియార్ రీటా పాడారు ఎవరైనా ఎప్పుడైనా చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కాలేజ్ చిత్రం నుంచి శ్రీకాంత్ పాడారు, శశిప్రీతం సంగీతం, గుండేటి రమేష్ రచన.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కేబి వలీషా పాడారు, చిన్ని చరణ్ సాహిత్యానికి బాల చిత్రం నుంచి.

0: నేటి యువతకు కొడాలి కమలమ్మ గారి జీవితం ఒక దిక్సూచి. విద్యను అభ్యసించాలి, మానవత్వాన్ని పెంపొందించాలి, కులమత భేదాలకు అతీతంగా అందరినీ గౌరవించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి. చరిత్రలో కొందరి పేర్లు శిలా ఫలకాలపై చెక్కబడతాయి, మరికొందరి పేర్లు ప్రజల హృదయాల్లో చెక్కబడతాయి. కొడాలి కమలమ్మ గారు రెండో కోవకు చెందిన మహనీయురాలు.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. దేవా చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట వింటారు, వెన్నెల కంటి సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతంలో నరేంద్ర బృందం పాడిన పాట ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి.

మీరింతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జెస్సీ గిఫ్ట్ పాడిన పాట యువసేన చిత్రం నుంచి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.
1: House music all night long.

0: ఉద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1 గంట 30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతురగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మీద ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ల ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పథకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ 22వ నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపై ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
1: आपको जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए. आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पे विराजें.
0: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన సమయమని ఓం బిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్ సంప్రదాయాలు సభ మర్యాదలకు విరుద్ధమని ఆయన చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మహిళలు, పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈరోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందచేస్తుంది. మహిళలు, పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు.
1: ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, మన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న వేలాది మంది త్యాగమూర్తుల్లో కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు కూడా ఒకరు. చరిత్రలో నిజమైన విజేతలు అధికారాన్ని పొందినవారు కాదు, సమాజ హృదయాన్ని గెలుచుకున్నవారు. అలాంటి విజేతల్లో కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు ఒకరు. దేశం కోసం త్యాగం చేసిన ఆ మహనీయురాలికి మనసారా నివాళులర్పిద్దాం.
2: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్ర్య

మహిళల హెల్ప్ లైన్ 1 8 1, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 1 1 2, పోషణ్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1 5 1 5, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1 9 3 0, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1 5 1 0 0, టెలిమానస్ 1 4 4 1 6, చైల్డ్ హెల్ప్ లైన్ 1 0 9 8 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య దిగ్గజం మున్షి ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు, సామాన్య ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపైన ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ థ్రోలో సీమా కలీ రామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల 8 రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో పదస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ

0: ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పథకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత గీతాల కార్యక్రమం వింటారు. ఈనాటి లలిత గీతాలు కార్యక్రమంలో కుమారి కౌత ప్రియం వద ఆలపించిన లలిత గీతాలు వింటారు.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు కుమారి కౌతా ప్రియంవద ఆలపించిన లలిత గీతాలు విన్నారు. లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: భారత స్వాతంత్ర సమరంలో శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ చేసిన శాసన ధిక్కారం, ఆమె చేసిన సాహస కృత్యాలు తెలుసుకుంటుంటే ప్రతి ఒక్కరికి దేహం గగుర్పాటు చెందక మానదు. ఈమె శాసనోల్లంఘనోద్యమంలో స్త్రీలందరినీ తన నాయకత్వంతో కొన్ని దళాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో కార్యక్రమ ప్రణాళికతో పనిచేసి అద్భుత విజయాలు సాధించారు. స్త్రీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన, స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ జీవిత ప్రస్థానం మహిళా లోకానికి ఎంతో ఆదర్శం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆహా చిత్రం నుంచి శారద, రేణుక, శృతి, మైత్రి, వందేమాతరం శ్రీనివాస్ ఇంకా వారి బృందం పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి.

కార్యక్రమంలో తర్వాత కృష్ణకాంత్ సాహిత్యానికి సాయి కార్తిక్ సంగీతంలో యాజీ నిజార్ బృందం పాడిన పాట వింటారు. నెక్స్ట్ నువ్వే చిత్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు సాగునీటి కాలువలను పరిశీలించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందించింది. అలాగే విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన, పునరుత్పాదక ఇంధన ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులతో సహా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని అధికారులు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం 5,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని 2-చక్ర, 4 చక్రాల వాహనాలకు కూడా అనుమతిస్తామని చెప్పారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు 5K రన్, వాక్థాన్, సైక్లింగ్ ర్యాలీలను నిర్వహించారు. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి తెన్నేట్ పార్క్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు, స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు రామకృష్ణబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ
1: మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా విశాఖ ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన విశాఖ నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. గూగుల్ లాంటి అనేక సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది. మరలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది.
0: విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈరోజు సందర్శించి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఎఫ్ ఇంజన్, ఎలక్ట్రికల్తో పాటు పలు సాంకేతిక విభాగాలను పరిశీలించిన మంత్రి బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యత, విడిభాగాల వినియోగం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బస్సులు ఎప్పటికప్పుడు సాంకేతికంగా సన్నద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సూచించారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. విడుదలైన ముసాయిదా జాబితా ఓటర్లు తమ పేరు, వ్యక్తిగత వివరాలు సక్రమంగా

ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా ఇతర అభ్యంతరాలు ఉంటే ఈరోజు నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సీఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో, ఎన్నికల అధికారి కార్యాలయాలు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయాలు, బీఎల్ఓల వద్ద కూడా జాబితాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్లు ముందుగా పేరు జాబితాలో ఉందో లేదో, అనంతరం పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 3వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో 2వ రోజు పర్యటించారు. ఇందులో భాగంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏలేరు జలాశయం కాలువలను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గంలోని వీరవాడ కాలువతో పాటు పెద్దాపురం మండలం దివిలి వద్ద కాలువను తనిఖీ చేసి నీటి ప్రవాహం, కాలువల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసు.

0: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటించారు. ఇందులో భాగంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏలేరు జలాశయం కాలువలను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గంలోని వీరవాడ కాలువతో పాటు పెద్దాపురం మండలం దివిలి వద్ద కాలువను తనిఖీ చేసి నీటి ప్రవాహం, కాలువల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివిలి చంద్రమామపల్లి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏలేరు రిజర్వాయర్ గాని ఈ గోదావరి డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసే 36 ప్రాజెక్టుల ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేయడానికి తీసుకుంటే ఆ 3 ఏళ్లలో పూర్తి చేసేటువంటి ప్రాజెక్టుల్లో గోదావరి మోడరేషన్ కూడా ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు క్యాలెండర్ లో ప్రకటించారు. ఏలేరు రిజర్వాయర్ కూడా దీర్ఘకాలికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాటిని కూడా తొలగించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు రైతులు అందరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం.
0: అనంతరం తుని నియోజకవర్గంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను మంత్రి పరిశీలించి పనుల పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయనగరంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా ప్రధానమంత్రికి రాష్ట ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నామని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసి విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణకు దోహదపడుతుందని తెలుపుతూ,
1: ఆగస్టు 1వ తారీఖు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని ఆయన ప్రారంభిస్తున్నారు. దేశంలో అతిపెద్ద రన్వే గా ఉండటం, సముద్రానికి ఆనుకుని ఉండటం ఒక అద్భుతమైన, అందరికి కూడా ఒక అనుభూతి ఇవ్వబోతుంది. దీని ద్వారా సుమారు 100,000 మందికి ఉపాధి కలిగే అవకాశం, అలాగే ఎయిర్పోర్ట్ కి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు చెక్ఇన్ కౌంటర్స్ ఉండటం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. స్వతంత్ర సేనాని విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో ఇది మనందరికీ గర్వకారణం.
0: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ కార్యక్రమాల గురించి వివరించారు. గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరద కారణంగా గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి 2,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు సాగునీటి కాలువలను పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: అక్క చూడు,
0: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. నా ఫేవరెట్ కలర్.
0: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా చిన్నపిల్లల్లో పరిసరాల పట్ల అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి వి సత్యవతి గారి ప్రసంగం వింటారు.
2: నేటి బాలలే రేపటి పౌరులు, ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. బాల్యం లేత మొక్కలాంటిది. సురక్షితమైన పరిసరాలు, వనరులు, వాతావరణం, సారం అన్నీ పట్టించుకుంటేనే మనం కోరుకునే పంట మన చేతికి అందుతుంది. అయినా మన సమాజంలో తరచూ నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం కూడా ఇదే. ముఖ్యంగా పసివాళ్లకి రాజ్యాంగం కల్పించిన హక్కులు, నివేదికలు చాలా ఉన్నాయి. ఎన్నో యాక్టులున్నాయి, కానీ అమలు చేయాల్సిన తల్లిదండ్రులు, బంధువులు, సమాజం వాటిని పట్టించుకోవటం లేదు. పిల్లల్ని పెంచటంలో, భద్రతా రక్షణ కల్పించటంలో మానసికమైన ఒత్తిడి, భయం లేని పరిసరాలు, విద్య, అలవాట్లు, ఆరోగ్యం, ప్రేమానురాగాలను అందించటంలో కొన్ని కుటుంబాలలో తరతరాలుగా అంతులేని అలసత్వం ప్రదర్శితమవుతూనే ఉంది. బాలలకి సురక్షితమైన, ఆహ్లాదకరమైన, భయం, విచారం లేని వాతావరణాన్ని ఇవ్వాలనే ఆలోచనే రావటం లేదు. పసితనం అందరికీ ఒకేలా సాగదు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు, తల్లి కానీ తండ్రి కానీ లేని కోల్పోయినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు, సవితి తల్లి లేదా సవితి తండ్రి చేతుల్లో పెరిగేవారు, వ్యాధులతో పుట్టినవారు, వికలాంగ బాలలు, వీళ్లందరినీ దృష్టిలో పెట్టుకున్నా సరైన సురక్షిత పరిసరాలు చిన్నారులకు ఇవ్వలేని పరిస్థితి మనం ఊహిస్తున్న దానికన్నా అధికంగా ఉంది అనేది కఠోర వాస్తవం. బిడ్డల పెంపకం వ్యక్తిత్వ వికాసం, వాత్సల్యం అనే పునాదులపై జరగాలి. చిన్నబుచ్చుకునే విమర్శలు, వివక్షలు, పోలికలతో నీకేం రాదనటం, కట్టడి చేసే ధోరణులు బాలల జిజ్ఞాసను తుంచేస్తాయి. అసహనం, ద్వేషం, మొండితనం వంటి భావోద్వేగాలు పిల్లలలో కలిగి పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని గౌరవించటంలో కూడా ప్రభావం చూపుతాయి. ఆధునిక కాలంలో పిల్లల పెంపకం ఒక శాస్త్రంలా మానసిక కోణం, సైకలాజికల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ బాధ్యత లేని తాగుబోతు తండ్రులు, సంపాదన దాచి పిల్లల్ని సాకాలనే పూర్తి భారం పడిన తల్లులు, ఇటువంటి కుటుంబాలలో పిల్లలకి సరైన వాతావరణం, సరైన పరిసరాలు ఏమాత్రం సరిపడా ఉండటం లేదనేది కూడా అంతే నిజం. ఇక ఆడపిల్లలకైతే అడుగడుగునా నిర్లక్ష్యమే, చిన్నచూపే. అందమైన విద్యావంతురాల

అయిన సంపాదించే భార్య కావాలి, ప్రేమ అందించే అమ్మా ఉండాలి, చెల్లి అక్క లాంటి బంధుత్వాలు కావాలి, కాని సంతానంగా మాత్రం మగపిల్లవాడే కావాలి అనే మూర్ఖత్వం రోజురోజుకి ఎక్కువైన కారణంగా ఎన్ని శాసనాలు చేసినా ఏదో ఒక విధంగా ఆడపిల్లలు పుట్టకుండానే భ్రూణహత్యలు జరుగుతున్నాయి. పుట్టాక మగ ఆడ సంతానం పెంచటంలో వివక్ష, విద్యాబుద్ధుల్ని అవకాశాలను అందించటంలో తేడా చూపుతున్నారు. వరకట్నం, గృహహింస, బలవన్మరణాలు నిత్యం ఆడపిల్లల్ని వేధించేవిగా ఉంటున్నాయి. గోరు చుట్టు మీద రోకటి పోటులా ఒక విచిత్రమైన భయంకరమైన ఉన్మాదం, కావరం పసిమొగ్గలైన ఆడపిల్లల్ని వావివరుసలు మరిచి లైంగిక అకృత్యాలు జరిపే దుస్సంఘటనలు ఏదో ఒక మూల కలవరపెడుతున్నాయి. వీరిలో తాగుడుమత్తు ఒక ముఖ్యమైన కారణమైతే ఆడపిల్లల మీద గల చిన్నచూపు కూడా మరో కారణమవుతోంది. చట్టం కఠినంగా శిక్షిస్తుందని తెలిసినా ఈ ఆగడాలు ఆగటం లేదు. మన సమాజంలోని దురాచారాలని, దుస్సంఘటనలని కేవలం దుమ్మెత్తిపోయటం కాకుండా నివారణ మార్గాల కోసం పనిచేయటం సభ్య సమాజపు కర్తవ్యం కావాలి. పసితనపు అపురూపమైన బాల్యాన్ని పిల్లలకి ఇవ్వాలంటే సురక్షితమైన పరిసరాల కల్పన అనేది అత్యవసరం. కానీ ఉమ్మడి కుటుంబాలు లేని నేటి కాలంలో తల్లిదండ్రులిద్దరూ కూలికాని ఉద్యోగాలకు కానీ వెళ్లక తప్పనిసరి పరిస్థితి. పసివయసు పిల్లలకి సరైన రక్షణ ఉండటం లేదు. దగ్గర బంధువులకి అప్పగించినా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చాక్లెట్లు, ఐస్ క్రీములు, బిస్కెట్ల వంటి వాటికి మనసు పడే పిల్లల అమాయకత్వం నుంచి వారికి జరగబోయే ప్రమాదాల గూర్చిన హెచ్చరికలతో కొత్తవారి వద్ద మోసపోకుండా చూడాలి. తల్లిదండ్రులు పిల్లల పెంపకాన్ని దైవం మీద భారం వేయటం కాకుండా బాల్యంలో ఉన్న పిల్లల కోసం భార్యాభర్తలు ప్రణాళికాబద్ధంగా బాధ్యత వహించాలి. ఎవరో ఒకరు కనిపెట్టి ఉండాలి. పిల్లలకి స్వీయ రక్షణ పద్ధతుల్ని వయసుని అనుసరించి, స్థాయిని అనుసరించి నేర్పాలి. ఒంటరిగా ఉండకుండా తనకన్నా పెద్దవారి మధ్యలో ఉండటం, భయం వేసినప్పుడు అరవటం, పక్కవారి సాయం తీసుకోవటం కూడా నేర్పాలి. ప్రేమ, అభిమానం చూపే స్పర్శ గుడ్ టచ్, చెడు ఉద్దేశంతో స్పృశించే తీరు బ్యాడ్ టచ్. వీటిని గుర్తించేలా పిల్లలకి తగిన శిక్షణ ఇవ్వాలి. ఆడపిల్లలు తమ శరీర భాగాలను ఇతరులెవరూ తాకకుండా చూసుకోవాలి. గుండెలపైన, పిరుదులపైన ప్రైవేట్ పార్ట్స్ని బయటవారెవరు తాకినా సరే తల్లికి వెంటనే చెప్పేలా శిక్షణ ఇవ్వాలి. భయంగా, దిగులుగా పిల్లలుంటే తల్లి కానీ టీచర్ కానీ గుర్తించి కారణం తెలుసుకోవాలి. పిల్లలు వారి భావాలను పైకి చెప్పేలా అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు, భయపడుతూ ఉంటారు. పిల్లల అలవాట్లు, ఆటలు, చదువులో మార్పు వస్తే గమనించాలి. ముఖ్యంగా తల్లి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని వివక్ష లేకుండా ఒకే ఆత్మీయతను అందించాలి. అన్ని సంగతులు అమ్మకి చెప్పేలా అలవాటు చేయాలి. అబద్ధాలు, కల్పన లేకుండా పిల్లలు వాస్తవం చెబుతున్నారో లేదో చూసుకోవాలి. చాలామంది తల్లులు అన్నం పెట్టడం, దుస్తులు కొనివ్వటం, బడికి పంపటం మాత్రమే పిల్లల్ని పెంచటంలో ముఖ్యమైనవని భావిస్తారు. వారి మనసుకి దగ్గరగా రారు. చిన్నపిల్లల మనసులలోని అలజడులను, ముఖ్యంగా ఆడపిల్లలకున్న సున్నితమైన భావాలను, సందేహాలను తీర్చటం చాలా ముఖ్యం. బాలికల ఆరోగ్యానికి, అభివృద్ధి నిరోధకమైన, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి హానికరమైన పనులకైనా చట్టంలో శిక్షలున్నాయి, చర్యలున్నాయి. తీవ్రాతి తీవ్రమైనటువంటి శిక్షలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నిత్యం అనేక కుటుంబాలలో ఇవి జరుగుతూనే ఉన్నా ఫిర్యాదులు లేవు, సాక్ష్యాలు ఉండవు. కారణం పైకి చెబితే ప్రమాదం అనుకోవటమే. ఈ నిశ్శబ్దం భయంకరమై ఆడపిల్లల జీవితాల్ని వాళ్ల అభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. ఆడపిల్లపై జరిగే అఘాయిత్యాలు పైకి చెప్పకుండా దాచేయటం మన సమాజంలో ఒక రివాజైపోయింది. భవిష్యత్తులో ఒక పసిపాప మనసు ఇటువంటి సంఘటన

0: వల్ల ఎంత కకావికలమైపోతుందో ఎవ్వరూ ఆలోచించటం లేదు. చదువుని, వికాసాన్ని, ఉత్తమ జీవితాన్ని కోల్పోయి అలజడితో, భయంతో, తప్పు చేసినట్టు కుంగిపోవటంతో ఆడపిల్లలు మరి ఇలా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కల్పించిందెవరు? చిన్నపిల్లలకి సురక్షితమైన పరిసరాలు కల్పించవలసిన వారెవరు? తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు సమాజం కూడా ముఖ్య పాత్రే తీసుకోవాలి. మనకెందుకు అనే అలసత్వం మాని పిల్లలకి సురక్షిత పరిసరాలు కల్పించడానికి అందరూ సంసిద్ధం కావాలి. ఇది నిజంగా అందరూ తెలుసుకోవలసినటువంటి విషయమే కదా. ఇంతే కాకుండా బాలికల ఆరోగ్యానికి చిన్నపిల్లలు చురుగ్గా, హుషారుగా, ఆటపాటలతో చదువు నేర్చుకునే వాతావరణాన్ని ఇవ్వాలి. కానీ భయంతో, బెంగలతో తల్లడిల్లేలా దండిస్తూ, బెదిరిస్తూ వారి మానసిక ఎదుగుదలకి హాని చేయకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, బీదరికం కారణంగా రకరకాలతో, ప్రలోభాలతో బాలికల అక్రమ రవాణాను గుట్టు చేసే గుంపులను గుర్తించాలి. ఇందుకోసం ఒక నిఘా వ్యవస్థ గ్రామస్థాయి నుంచి ఉండాలి. ఒక పల్లెటూరులో ఒక పాప కనిపించకపోతే దాని వెనక గల భారీ కుట్రలు, నెట్వర్క్ గురించి అప్రమత్తంగా ఉండాలి. బాలికలు బడి మానేయటం, బాల్య వివాహాలు జరిపేయటాన్ని తూతూ మంత్రంగా కాక పూర్తిగా ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ పట్టించుకుని నిరోధించగలగాలి. బాల కార్మికులుగా పిల్లలు మారకుండా చూడాలి. పనుల్లో పెట్టి పిల్లలకి విద్యాబుద్ధులు దూరం చేస్తే, యాచకులుగా చేస్తే, చిల్లర డబ్బులిచ్చి చిరుతండి పెట్టి వాళ్ల బంగారు భవిష్యత్తుని నాశనం చేసే తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ నిర్వహించి మంచి మార్పు తేవాలి. బాలికల అక్రమ రవాణా జరుగుతున్న దేశాల్లో మన దేశం 5వ స్థానంలో ఉంది. ఇహ జనాభాలో చూసుకుంటే 1000 మంది మగపిల్లలకి 943 మంది మాత్రమే 2011లో అంచనాల ప్రకారం బాలికలున్నారు. హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రంలో 900లోపు 830 మంది, 846గా ఉన్నారు. ఆడసంతానాన్ని వద్దనుకునే అజ్ఞానాన్ని ఈ సూచికలు సూచిస్తున్నాయి. ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఆడపిల్లల సంఖ్య బాలుర కన్నా తక్కువగా ఉన్నా, అనర్థం మాత్రం జరిగేది ఆడపిల్లలకే. ఇది చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ అతి పెద్ద విషయం. భవిష్యత్తులో మనందరికీ ఒక ప్రశ్నార్థకంగా మిగిలే అంశం. కాబట్టి బాల్యం అపురూపంగా, ఉత్సవంగా జరిపే వాతావరణాన్ని మరి మనందరం చిన్నపిల్లలకి ఇవ్వటం అనేది మనందరం ఆకాంక్షిద్దాం.
1: మరింతవరకు చిన్నపిల్లల్లో పరిసరాల పట్ల అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి వి సత్యవతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు.

0: ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే, కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్ల వ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది, జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున రెండు బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజు మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.
1: మీరింతవరకు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఇది ఈరోజు వనితవాణి. రేపు మధ్యాహ్నం వనితవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వనితవాణి విన్నారు.

0: ఆకాశవాణి సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the Midday News. The headlines. Lok Sabha passes the Registration of Births and Deaths Amendment Bill 2026. Both Houses of Parliament adjourn for the day amid opposition.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పర్దేశ్ ఈ చిత్రానికి హరిహరన్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్, ఆదిత్య నారాయణ్ పాడిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆషికి, ఈ చిత్రానికి అనురాధ పౌడ్వాల్, కుమార్ సాను పాడిన పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు టాల్ ఈ చిత్రానికి అల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ పాడిన పాట.
1: Thank you.

కార్యక్రమంలో ఇప్పుడు దిల్వాలే దుల్హనియా లే జాయింగే ఈ చిత్రానికి లతా మంగేష్కర్, కుమార్ సాను పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. యువలయ కార్యక్రమంలో క్విజ్ ప్రశ్నలు, కొన్ని పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఆన్సర్ తెలిస్తే 8662488881 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయ కార్యక్రమంలో అడగబోతున్నాను మొట్టమొదటి ప్రశ్న. లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత? ప్రశ్న ఇంకోసారి, లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత?

లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత అని అడిగాను. చాలామంది దగ్గర దగ్గరగానే పెడుతున్నారు, కానీ రాంగ్ ఆన్సర్గానే తీసుకుంటాను. కొంచెం అక్కడక్కడ వచ్చే కరెక్ట్ ఆన్సర్గా ఒకసారి ఆలోచించి ఈ లోపు కరెక్ట్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత అని అడిగాను. రాంగ్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి, గరిష్ట సమయం అని అడిగాను. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఒక రకంగా ఒక్కొక్కసారి ఆ టైం కూడా కేటాయించడం జరుగుతుంది. కాకపోతే గరిష్ట సమయం అని అడిగాను కాబట్టి నేను ఒక ఆన్సర్ పెట్టుకున్నాను కాబట్టి మీరు కరెక్ట్గా గరిష్ట సమయాన్ని పంపిస్తారని కోరుకుంటూ. రాంగ్ ఆన్సర్ అండి, శేషాద్రి నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీరం, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు ఎవరు? ఇనమడుగు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్ దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, వీరందరూ పంపించారు కానీ మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదు. 10%

నేను టైం అడిగాను. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీలా రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారు కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బద్రీ విశాల, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి, బ్రహ్మయ్య శారద. రాంగ్ ఆన్సర్ అండి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుభాని. రాంగ్ ఆన్సర్ పంపించారు గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి, నేను గరిష్ట సమయం అడిగాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి, దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరంటే డి వాణి, వెంకటేశ్వరరావు, నంద్యాల. మీ ఆన్సర్ ఏది? ఆన్సర్ కూడా పంపించండి. రాంగ్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప. గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక. రాంగ్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి, బిజిలి వెంకటేష్, శ్యామల, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారు గుండుగోలను ముద్దుల శ్రీనివాస్ బాబు, రామోజీ, రమేష్, సత్యనారాయణ. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి, దైత త్రివేణి, చిన్మయ్, ప్రీతం. రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి. రాంగ్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు కుంచి రామ్మూర్తి, బెంగళూరు నుంచి. డి కోటేశ్వరరావు, కొవ్వూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి. రాంగ్ ఆన్సర్ ఓకే. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కర్ణాటక నుంచి, చిన్న తిరుపతి నుంచి, ప్రకాశ, శ్యామల. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్, నెల్లూరు నుంచి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి 0 అవర్స్ అని పంపించారు. అయితే నేను అడిగింది 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం. ఆ సమయం ఎంతో తెలిస్తే నాకు పంపించండి, ఎంతసేపు ఉంటుంది 0 అవర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. కరెక్ట్ ఆన్సర్ భాస్కరన్, సత్యనారాయణ, అశోక్ కుమార్, మానసవీణ, వీరందరూ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. నేను ఎన్ని గంటలకు అని అడగలేదు, ఎంతసేపు అని అడిగాను. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, మురిహరి, యశోద, జానకిరాజు. శుభ సాయంత్రం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. సమీనా, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శరత్ రెడ్డి, పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి, రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, రామణి. రాంగ్ ఆన్సర్ పంపించారు గడ్డం అంకయ్య, బందరుపల్లి, నెల్లూరు జిల్లా నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి, వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి, బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, నాగట్, పండు, అశోక్ బాబు, ఇంకా వీరందరూ రాశారు. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి, షేక్ మెహబూబ్ సుభాని. రాంగ్ ఆన్సర్ అండి. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు.

మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్ వీరందరూ ఖచ్చితంగా రాస్తే మాత్రం రాంగ్ ఆన్సర్ గానే తీసుకుంటున్నాను. మీది కూడా రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారు ధృమిత్ ధృతిక్ విజయవాడ నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నుంచి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రాంగ్ ఆన్సర్ పంపించారు. ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి బి శివకుమార్ రాంగ్ ఆన్సర్ అండి. ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, ఆమని వీరందరూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, ఆన్సర్తో పాటు మీ పేరు మీ చిరునామా కూడా పంపించండి. రాంగ్ ఆన్సర్ అండి. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వీరందరూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. రాంగ్ ఆన్సర్ అండి బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు నుంచి. లోక్సభలో 0 అవర్కు కేటాయించే గరిష్ట సమయం ఎంత అని అడిగాను, గంటసేపు 60 నిమిషాలు గరిష్టంగా అడిగాను కాబట్టి గంటసేపు కరెక్ట్ ఆన్సర్గా తీసుకున్నాను. ఒక్కొక్కసారి 30 నిమిషాల నుంచి గంటలోపు జరగచ్చు. భారత పార్లమెంటరీ సమావేశాల నిబంధనల ప్రకారం ప్రశ్నోత్తరాల సమయం అంటే క్వశ్చన్ అవర్ ఉంటుంది కదా, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. అది అయిపోయిన తర్వాత వెంటనే మధ్యాహ్నం 12 గంటలకి 0 అవర్ ప్రారంభం అవుతుంది. ఇది సాధారణంగా 1 గంట సేపు కొనసాగుతుంది. ఈ సమయంలో సభ్యులు అత్యవసరమైన ప్రజా సమస్యలను గురించి చర్చిస్తారు. గంట, అరగంట నుంచి గంట అని టైప్ చేసిన వాళ్ళందరినీ కరెక్ట్ ఆన్సర్గానే తీసుకున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇదన్నమాట సంగతి. ఇంకా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. హాయ్ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ మా మెసేజ్ చదవలేదు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, శివన, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా ఇంకా బ్రహ్మయ్య. ఇంకో మెసేజ్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, అహోబిల్ల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ లోక్సభలో 0 అవర్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి మనం తర్వాత ప్రశ్నకు వెళ్ళిపోదాం. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? రెండో ప్రశ్న ఇది. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు?

కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది నా ప్రశ్న, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి, నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఎస్సి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి. ఎం కొండవడ్డి, కొండారెడ్డి, సిద్ధవట మండలం, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి. మీ మెసేజ్ చదివినట్టు ఉన్నాను. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ధృమిత్, ధృతిక్, విజయవాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వరగ

వ్యక్తి బదరి విశాల నెల్లూరు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ. ఇంకా కరెక్ట్ ఆన్సర్లే ఇవందరూ. ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్తోనే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, సమీనా నెల్లూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూ బాబా. ఇంకా గ్రామ ప్రజలందరూ అంట ఒక గంట సమయం అంటూ ఇందాకడ అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి, మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప నరేంద్రరెడ్డి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, ఇంకా రామకృష్ణయ్య మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామ్దాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, చేబ్రోలూరు రవి దగదర్తి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూ బాబా. ఇంకా వారి గ్రామ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ మళ్ళీ అడగండి అంటున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రశ్న ఇంకోసారి, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు? గంపమల్లు పాపిన్నపాలెం నుంచి. ఓల్డ్ అల్వాల్ నుండి శ్రీరామ్దాసు కృపాచారి అనిత, అల్మాస్ గూడ నుంచి వినాయక, కమిటీ హాల్ నుండి దమ్మోజి మధుసూదనాచారి శ్రీవాణి వెంకటాచారి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ.

ఇరాబాయ్ మోతీబాయ్. మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణ సుభాషిణి ఇన్నమడుగు నుంచి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాట్గా వస్తున్నాయి చదివేస్తున్నాను. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రస్తుతం నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. సరైన సమాధానం ఏంటంటే మన్సుఖ్ మాండవీయ. మ్యాక్సిమం అందరూ అందరూ అందరూ

హార్ట్ గా వస్తున్నాయి చదివేస్తున్నాను. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రస్తుతం నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. సరైన సమాధానం ఏంటంటే మన్సుఖ్ మాండవీయ. మ్యాక్సిమం అందరూ మెసేజ్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అయ్యబాబు చాలా పెద్ద మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానీ ఇంత చదవడానికి టైం సరిపోదు కాబట్టి మీకు శుభాకాంక్షలు తెలియచేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఎవరంటే అల్లాగడ్డ నుంచి ఆళ్ళగడ్డ నుంచి అంగసాని శ్రీనివాసులు నందిపల్లె నుంచి, ఓకే, ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చెప్తాక రాంగ్ ఆన్సర్ వచ్చింది, ఇది విశేషం. విజయవాడ నుంచి సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి, ఇంకా మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి ఇంకా ఎవరు పంపించొద్దు, ఎందుకంటే మాట్లాడేసుకున్నాం కాబట్టి. కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ వర్క్ చేస్తున్నారు. ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఎవరు మెసేజ్ చేయొద్దు, నేను తర్వాత ప్రశ్న అడిగేస్తున్నాను. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? నేషనల్ స్పోర్ట్స్ డే. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం తెలిస్తే ఎవరి పేరు మీద జరుపుకుంటామో కూడా మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఏంటంటే జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మళ్ళీ మీకోసం ఇంకోసారి, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు ఎవరి పేరు మీద జరుపుకుంటాం?

జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా తెలిస్తే ఎవరి మీద జరుపుకుంటాం, ఎవరి పేరు మీద జరుపుకుంటాం అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి ప్రసాద్, ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనరసింహ ఇంకా వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. సుదర్శనం శ్రీకుమార్ పెరమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ శెట్టి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధరబాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అనసూయ యమున జాంకంపేట చిలుక నారాయణ వీళ్ళందరూ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డివాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? అనగసాని శ్రీనివాసులు.

నందిపల్లె ఆళ్ళగడ్డ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బెజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం నుంచి. గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐదభిక్షం వెంకటి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, ముంత పెద్దన్న, గురుగుంట్ల నుంచి నరేంద్రరెడ్డి. ఇంకా మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ, నల్గొండ జిల్లా నుంచి దాయిద త్రివేణి, చిన్మయ్, ప్రీతం, కుంచి రామ్మూర్తి, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాస్, కృపాచారి, అనిత, అల్మాస్గూడ వినాయక కమిటీ హాల్ నుంచి దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, వెంకటాచారి. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎం సుజాత, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి ఎవరంటే వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ. వీరందరూ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమల, యేసుపాదం, హేమసుందర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా పాళ్ళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా, ఇంకా మూసపేట, నరేష్, ఇంకా గ్రామ ప్రజలందరూ అంట కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇందిరాదేవి, వెంకట్, మణిదీప్ మా బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అయితే డేట్ కూడా మెన్షన్ చేయాలి. గంపమల్లు, పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు జిల్లా నుంచి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ మలి, ఫాతిమా కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి బనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే సయ్య జాకీర్ భాయ్, ఇస్మాయిల్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూర్ ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రభాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి మీ దగ్గర నుంచి నాకు వచ్చిన మెసేజెస్ మొత్తం అన్నీ చదివేశాను. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 29 ఆగస్ట్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని, అంటే హాకీ మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న ధ్యాన్ చంద్ ఒలింపిక్స్లో 3 బంగారు పతకాలను గెలుచుకోవడంతో పాటు 400కు పైగా గోల్స్ చేశారంట. అందుకని ఆ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ 29 ఆగస్ట్ మనం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈలోపు నాకు 3 మెసేజెస్ వచ్చాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, నెల్లూరు నుంచి. పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి. చిన్న చింతకుంట మహబూబ్.

నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య. వీరందరూ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక ఈ కార్యక్రమంలో మేబీ చివరి ప్రశ్న, భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు? భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు?

భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. పెడన జోగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి

చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు ఏం నరేష్, మిర్సి, విజయ, రోజా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో అక్షజ్, ఆశ్రవ్, సింబా, ఒంగోలు నుంచి సుదర్శనం, శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి, ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి దేవరాజ్ ఘట్ నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, గురుకుంట్ల నుంచి ముంత పెద్దన్న, హోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కమల, యశ్పాదం, హేమసుందర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి, పాపినపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆళ్ళగడ్డ నుంచి, నందింపల్లె నుంచి అనగసాని శ్రీనివాసులు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కే రవీంద్ర రెడ్డి, సర్వేపల్లి నుంచి. లలిత మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డివాణి వెంకటేశ్వరరావు, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగట్పండు, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి గణేష్, నెల్లూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగోలు గోపాల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాసు కృపాచారి, అనిత, అల్మాస్గూడ వినాయక కమిటీ హాల్ నుండి దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, వెంకటాచారి వీరందరూ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, సమీనా, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి. దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి ఎం సుజాత కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా గ్రామ ప్రజలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, రామణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో తమిళనాడు నుంచి చిలక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉదయ్ కుమార్, ఓకే, మహమ్మద్ వినాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఒక్కోసారి అద్భుతాలు ఇలానే జరుగుతాయి. పెడన జగన్నాథరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. గంపమల్లు నుంచి గంపమల్లు పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి దైద భిక్షం వెంకటి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనగసాని శ్రీనివాసులు నందింపల్లె ఆళ్ళగడ్డ నుంచి. బి శివకుమార్, ముదిరాజ్, బీసీ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి

మనన్ శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక హరికిషన్జీ చంద్రభాయ్ నాగమణి నరేష్ శ్రీవల్లి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఆమెన్గల్లు నుంచి శివకుమార్. ఇమేజెస్ వాయిస్ రికార్డ్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వండి, మెసేజెస్ మాత్రమే మనకి వీలుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి. బనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్రావు, ఇంద్రభాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఓకే గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అయితే నాకు మీ దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. భారతదేశ జాతీయ కరెన్సీ చిహ్న రూపకర్త ఎవరు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉదయ్ కుమార్. అయితే 2009 రూపాయికి చిహ్నం సమకూర్చేందుకు గాను ఒక పోటీని భారత ప్రభుత్వం నిర్వహించింది. 3331 ఎంపికల నుండి 5 చిహ్నాలు ఎంపిక చేయబడగా వాటిలో ఐఐటి గౌహతికి చెందిన డి ఉదయ్ కుమార్ సమర్పించిన చిహ్నాన్ని ఎంపిక చేశారు. గ్రేట్ కదా. 2010 జులై 15 భారతదేశ ప్రభుత్వం ప్రజలకు ఈ చిహ్నంతో రూపాయిని ప్రజలకు పరిచయం చేసింది. జాతీయ కరెన్సీ చిహ్నం కథ ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఆళ్ళగడ్డ నుంచి, నందింపల్లె నుంచి అనంతపురం నుండి అనురాధ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. కంగ్రాచులేషన్స్ మీ అందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక, ఈ సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు రేడియో సెట్లలో కూడా ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా స్వాతి కిరణం ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం కెవి మహదేవన్.

యువవాణి యువజనుల కార్యక్రమం. యువ శ్రోతలందరికీ నమస్కారం.

0: ఏమండోయ్, మనం ఒక్కసారి పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తేనే అంతా అయిపోయిందని అనుకుంటాం కదా. కానీ నేను చెప్పబోయే వ్యక్తి కథ వింటే అసలు ఓటమి అంటే ఏంటో, విజయం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆయనేనండి సమీర్ శర్మ, ఐపీఎస్. చిన్నప్పుడు ఆయన చదువులో పెద్ద టాపర్ ఏమీ కాదు. 10వ తరగతిలో సుమారు 57% మాత్రమే వచ్చాయి. 11లో అయితే 34% మాత్రమే వచ్చాయి. చాలా మంది ఇతనితో ఏమీ కాదు అని అనుకున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ లో చేరాడు. కాని అక్కడి కూడా ఇదే పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 24 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. మనలో చాలా మంది అయితే ఆ దశలోనే నిరాశపడి కలలను వదిలేస్తాం కదా. కాని సమీర్ శర్మ మాత్రం ఓడిపోలేదు. నేను మారాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక్కో బ్యాక్లాగ్ ను క్లియర్ చేస్తూ ముందుకు సాగాడు. తన గతాన్ని మార్చలేనని తెలుసు, కాని తన భవిష్యత్తును మాత్రం తానే రాయగలనని నమ్మాడు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. క్రమశిక్షణతో చదివి ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని పూర్తి చేసేవాడట. ఒకే పుస్తకాలను మళ్లీ మళ్లీ చదివి పాత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్ చేసేవాడట. ఇతరులతో పోల్చుకోకుండా నిన్నటి తనతోనే పోటీ పడ్డాడు. ఆ కష్టానికి ఫలితం వచ్చింది. యూపీఎస్సీ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. ఈ కథ మనకు ఒక గొప్ప విషయం చెబుతోంది. గతంలో ఎంత ఫెయిల్ అయినా, ఎంత తక్కువ మార్కులు వచ్చినా, ఎంతమంది నీ వల్ల కాదు అన్నా, మనం మనపై నమ్మకముంచి కష్టపడి ఆగకుండా ప్రయత్నిస్తే విజయం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా నాకు తక్కువ మార్కులు వచ్చాయి, నా వల్ల కాదు అనే ఆలోచన వస్తే సమీర్ శర్మ కథ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మార్కులు మీ భవిష్యత్తును నిర్ణయించవు. మీ కృషి, మీ క్రమశిక్షణ, మీ పట్టుదలే మీ జీవితాన్ని మార్చుతాయి. అందుకే ఒక మాట గుర్తుంచుకోండి, ఓటమి అనేది కథ ముగింపు కాదు, అది విజయానికి మొదటి అధ్యాయం మాత్రమే.
1: కార్యక్రమంలో ఇప్పుడు స్టైల్ చిత్రానికి కార్తీక్ పాండే పాట వినేద్దామా?

ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న జీవి గురించి తెలుసుకుందాం. కానీ అది చేసే పనులు మాత్రం చాలా పెద్దవి. అదేనండి తేనెటీగ లేదా హనీబీ. ఒకసారి ఊహించండి, ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీలో సీఈఓ ఉంటాడు, ఉద్యోగులు ఉంటారు, సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. అలాగే తేనెటీగల గూడులో కూడా అందరికీ ఒక ప్రత్యేకమైన బాధ్యత.

తా ఉంటుంది. ముందుగా క్వీన్ బీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది క్వీన్ అంటే ఆదేశాలు ఇస్తూ కూర్చుంటుంది అనుకుంటారు, కానీ నిజానికి అది అలా కాదు. క్వీన్ బీ ప్రధాన పని గుడ్లు పెట్టడం. ఒక ఆరోగ్యమైన క్వీన్ బీ రోజుకు 1500 నుంచి 2000 వరకు గుడ్లు పెట్టగలదు. అంటే మొత్తం కాలనీ భవిష్యత్తు దానిమీదే ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, ప్రత్యేకమైన వాసన ఫెరోమోన్స్ విడుదల చేసి మొత్తం గూడును ఒక్కటిగా ఉంచుతుంది. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ, చాలా మంది కింగ్ బీ ఉంటుందని అనుకుంటారు, కానీ నిజానికి తేనెటీగలలో కింగ్ బీ అనేదే ఉండదు. దాని బదులు డ్రోన్ బీస్ అనే మగ తేనెటీగలు ఉంటాయి. డ్రోన్ బీస్ పని ఒక్కటే, కొత్త క్వీన్ బీతో జత కట్టి సంతానం ఏర్పడేలా చేయడం. అంతే, అవి తేనె సేకరించవు, గూడును కాపాడవు, కుట్టవు కూడా. పని పూర్తయ్యాక వాటి జీవితం ముగుస్తుంది. అందుకే తేనెటీగల ప్రపంచంలో అసలు హీరోలు వర్కర్ బీసే. ఇప్పుడు వర్కర్ బీస్ గురించి చూద్దాం. ఇవన్నీ ఆడ తేనెటీగలు. గూడులో ఎక్కువ సంఖ్యలో ఉండేవి కూడా ఇవే. వీళ్లే అసలు కష్టపడే టీం. ఉదయం సూర్యుడు ఉదయించగానే వర్కర్ బీస్ బయటకు వెళ్లి పూల నుంచి తేనె పుప్పొడి తీసుకొస్తాయి. వాటిని గూడులో నిల్వ చేస్తాయి. చిన్న పిల్ల తేనెటీగలకు ఆహారం పెడతాయి. గూడును శుభ్రంగా ఉంచుతాయి. అవసరమైతే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గూడును శత్రువుల నుంచి కాపాడుతాయి. ఇంకా ఒక అద్భుతమైన విషయం తెలుసా? ఒక వర్కర్ బీకి మంచి పూలు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే గూడుకు వచ్చి వాగిల్ డాన్స్ అనే ప్రత్యేక డాన్స్ ను చేస్తుంది. ఆ డాన్స్ చూసి మిగతా తేనెటీగలు పూలు ఏ దిశలో ఉన్నాయో, ఎంత దూరంలో ఉన్నాయో అర్థం చేసుకుంటాయి. అంటే అవి మాట్లాడుకోకపోయినా డాన్స్ తో సమాచారాన్ని పంచుకుంటాయన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక్కో తేనెటీగ తన జీవితంలో తయారు చేసే తేనె చాలా తక్కువ. దాదాపు 1 టీ స్పూన్ తేనె తయారవ్వాలంటే 100 తేనెటీగలు కలిసి పనిచేయాలి. మనం తినే 1 చెంచా తేనె వెనుక 1000 పూలను సందర్శించిన వాటి కష్టం ఉంటుంది. అంతేకాదు, తేనెటీగలు తేనె మాత్రమే తయారు చేయవు, పూలపై వాలుతూ పోలినేషన్ కూడా చేస్తాయి. దీనివల్ల మొక్కలు, పండ్లు, కూరగాయలు, విత్తనాలు ఉత్పత్తి చేయగలుగుతాయి. అందుకే శాస్త్రవేత్తలు తేనెటీగలను ప్రకృతికి చిన్న రైతులు అని కూడా అంటారు. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక తేనెటీగ గూడు విజయవంతంగా నడవటానికి 1 క్వీన్ బీ సరిపోదు, 1 వర్కర్ బీ కూడా సరిపోదు. అందరూ కలిసి ఎవరి పని వాళ్లు బాధ్యతగా చేసినప్పుడే ఆ గూడు బలంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా కుటుంబం అయినా, స్కూల్ అయినా, ఆఫీస్ అయినా టీమ్ వర్క్ ఉంటేనే విజయం సాధించగలం. తేనెటీగలు మనకు తేనె మాత్రమే ఇవ్వవు, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, టీమ్ వర్క్ వాల్యూ కూడా నేర్పిస్తాయి. విన్నారు కదా? ఇప్పుడు మనసంతా నువ్వే చిత్రం నుంచి సంజీవని ఉషా పాండపాట మీకోసం.

హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈరోజు జులై 31 అంటే హ్యారీ పోటర్ డే. కానీ ఈ రోజుని ఎందుకు సెలబ్రేట్ చేస్తారో తెలుసా? అసలు విషయం ఏంటంటే, జులై 31 హ్యారీ పోటర్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ బర్త్డే. అలాగే హ్యారీ పోటర్ కథలను రాసిన రచయిత్రి జేకే రౌలింగ్ బర్త్డే కూడా ఇదే రోజు. అందుకే ప్రపంచవ్యాప్తంగా హ్యారీ పోటర్ అభిమానులు ఈ రోజును స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు అసలు హ్యారీ పోటర్ అంటే ఏంటి? చాలా మంది ఇది కేవలం మ్యాజిక్ స్టోరీ అనుకుంటారు, కానీ నిజానికి ఇది స్నేహం, ధైర్యం, త్యాగం, మంచి చెడుల మధ్య జరిగే పోరాటం గురించి చెప్పే ఒక అద్భుతమైన కథ. ఈ కథలో హ్యారీ అనే అబ్బాయి చిన్నప్పటి నుంచి తన బంధువుల దగ్గర చాలా కష్టాలు పడుతూ పెరుగుతాడు. ఒకరోజు అకస్మాత్తుగా తనకు ఒక లెటర్ వస్తుంది. అప్పుడే తనకు తాను సాధారణ అబ్బాయి కాదని, ఒక విజార్డ్ అంటే మాంత్రికుడని తెలుస్తుంది. తర్వాత అతను హాగ్వర్డ్స్ అనే మ్యాజికల్ స్కూల్లో చేరుతాడు. అక్కడ కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, కొత్త ప్రపంచం, అన్ని కొత్తగానే ఉంటాయి. మ్యాజిక్ నేర్చుకుంటూ ఎన్నో మిస్టరీలను సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తాడు. కానీ ప్రతి హీరోకి ఒక విలన్ ఉన్నట్టే హ్యారీ పోటర్ కి కూడా ఒక పవర్ఫుల్ విలన్ ఉంటాడు. అతని పేరు లార్డ్ వోల్డెమార్ట్. అతను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన

డార్క్ విజార్డ్ చిన్నప్పటి నుంచే హ్యారీని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. చివరికి హ్యారీ వోల్డెమార్ట్ మధ్య జరిగే పోరాటమే ఈ కథలో హైలైట్. ఈ సిరీస్ లో మొత్తం 7 నవలలున్నాయి. తర్వాత వాటిని సినిమాలుగా కూడా తీశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ పుస్తకాలు చదివారు, సినిమాలు చూశారు. అందుకే హ్యారీ పోటర్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫ్యాంటసీ కథల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ కథ మనకు మ్యాజిక్ మాత్రమే నేర్పదు, ఇది మనకు నిజమైన ధైర్యం అంటే ఏమిటో, స్నేహం ఎంత గొప్పదో, కష్టాలు వచ్చినా ఎప్పుడూ లొంగిపోకూడదని, మంచి ఎప్పటికైనా చెడుపై గెలుస్తుందనే విషయాన్ని నేర్పిస్తుంది. అందుకే హ్యారీ పోటర్ను పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా హ్యారీ పోటర్ చూడకపోతే లేదా చదవకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇది కేవలం ఒక మ్యాజిక్ స్టోరీ కాదు, మీకు మరో కొత్త ప్రపంచాన్ని చూపించే అద్భుతమైన ప్రయాణం. హ్యాపీ హ్యారీ పోటర్స్ డే. కార్యక్రమంలో సీతారామం చిత్రం నుంచి ఒక చక్కని పాట వినేద్దామా?

0: ఇది ఫ్రెండ్స్ ఈనాటి యువాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ మళ్ళీ రేపు వచ్చే యువవాణి కార్యక్రమంలో మరో కొత్త అంశాలతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు
1: మీరింతవరకు విన్న ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: External Affairs Ministry spokesperson Ranveer Jaiswal said Pakistani establishment continues to unleash ruthless force against peaceful civilians in POJK. He said the crackdown has resulted in the tragic death of over 40 civilians and serious injuries to many. The spokesperson said facing a violent regime, the people have requested international organizations for an independent investigation into the unlawful killings. India urged the international community to scrutinize Pakistan's actions and hold it accountable for its atrocities. Indian boxers Preeti Pawar and Ankush Pangal have advanced to the final of their respective bouts at the 2026 Commonwealth Games. Preeti entered the women's 54kg final with a dominant unanimous 5-0 victory over Zambia's Catherine Mwape in Glasgow today. Ankush Pangal won by a unanimous 5-0 decision against Canada's Joshua Ofori in the men's 80kg semi-final. India's Unnati Hooda and Tanvi Sharma advanced to the women's single semi-final at the Taipei Open today with impressive victories in their respective quarter-finals. And that is the end of this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి సుమారు 11 గంటలకు విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట మంత్రులు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. 11:30 నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించి ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అనంతరం టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభావేదికకు చేరుకుంటారు. అదేవిధంగా 17,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తరువాత బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక రెండు రాష్టాల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరు చేరుకుని శ్రీరామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టంగా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ఉదాహరణగా నిలుస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈరోజు భోగాపురంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభావేదిక వద్ద బ్యూటిఫికేషన్, క్లీన్ అండ్ గ్రీన్ పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేశారని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, ఇది ఉత్తరాంధ్ర అభివృద్దికి గేట్ వే అని అన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పెట్టుబడులకు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఈ ప్రాంత అభివృద్ది కోసం మరి విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వలసలకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం ద్వారా, తద్వారా ఈ ప్రాంతాల్లో కూడా అనేక పరిశ్రమలు రావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఈ ఎయిర్పోర్ట్ ని చేసుకోవడం జరుగుతుంది. అద్భుతమైన మహానగరంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈ ఎయిర్పోర్ట్ తన్మానికంగా నిలబడతపోతోందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను.

0: గోదావరి నదీ జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ నీటి ద్వారా పారిశ్రామిక అవసరాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు తుని నియోజకవర్గం తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను నెరవేర్చే దిశగా పోలవరం, ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని అన్నారు. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే నేటికీ మనకు ప్రధాన ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఎడమ కాలువ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీటిని విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగుపడింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ఐపి సంస్థ దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం రేపు ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొంటారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఐఎస్ఎం ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీ ఇది. ఈ ప్రాజెక్ట్ రెండు దశల్లో మొత్తం 2,387.81 కోట్ల రూపాయల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1000కి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 1600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద నీటి మట్టం 45.9 అడుగులకు చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ అండ్ అవుట్ ఫ్లో 236,870 క్యూసెక్లు ఉందని, ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని పేర్కొంది. రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని, లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నదిలో స్నానం, చేపలు పట్టడం వంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్, దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండంతో అనుబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి వెల్లడిస్తూ,
1: తూర్పు విదర్భ మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్ పై అడిగోట్రోప్ ఆవరణంలో నైరుద్దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నివేదిక ఈ రోజు విడుదలయ్యింది. మొత్తం 3,71 లక్షల మంది ఓటర్లు తమ ఎమ్యూనిరేషన్ ఫారాలు సమర్పించారని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 4,16 లక్షల మంది ఓటర్లలో 89.22% మంది ఫారాలు ఇచ్చారని తెలిపారు. 15,22,000 మందిని మృతులుగా గుర్తించామని వెల్లడించారు. 22,30,000 మంది చిరునామా శాశ్వతంగా మారినట్లు లేదా గైర్హాజరైనట్టు నిర్ధారించారు. 7,37,000 మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో భీమిలి,

0: తగరపు వలస పరిధిలో ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఫుడ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. लोकसभायां जन्म मृत्योः पञ्जीकरण संशोधन विधेयकः सर्वसम्मत्या पारितङ्गतः. विविधान् विषयान् आश्रित्य प्रतिपक्षस्य उग्र प्रतिरोध कलकलेन संसदः उभे सदने स्थगिते. प्रधानमन्त्रिणः आपत्तिजनक सामग्री प्रसारात् मेटा इण्डिया अधिकारिणां विरुध्य हैदराबाद आरक्षिभिः प्राथमिकी पञ्जीकृता. विरोध प्रदर्शने आहतानां दिल्ली आरक्षिणां परिजनैः न्याय याचना कृता. आरक्षिणां सुरक्षा संवर्धनाय च प्रशासनं निवेदितम्. पाक अधिकृत जम्मू कश्मीरे प्रदर्शनकारिणाम् उपरि नृशंस अत्याचारः संवृत्तः, प्रदर्शनकारिणः च निहताः. अपि च ओडिशा राज्ये जलप्लावनस्य स्थितिः अद्यापि अतीव गंभीरा चिन्तास्पदा च वर्तते. त्रयोदश जनपदानां खण्डेषु प्रायः 8 लक्ष जनाः अस्माद् आप्लवात् भृशं प्रभाविताः. अथ वार्ताः विशदीकृत्य. एनईएफटी विषयम् अधिकृत्य छात्राणां विरोध प्रदर्शनावधौ आरक्षिबलैः कृतं कार्याचरणं समेत्य अन्यान् विषयान् आदाय प्रतिपक्षस्य भीषण कोलाहलानन्तरं संसदः उभयोः सदनयोः कार्यजातम् अद्य यावत् स्थगितम्. प्रथमस्थगनानन्तरं यदा मध्याह्ने 12 वादने लोकसभायाः उपवेशनं पुनः समारब्धं तदा पीठासीनः दिलीप सैकिया जन्म मृत्यु संशोधन विधेयकं 26 विचारणार्थं पारणार्थं च गृहीतवान्. गृहराज्यमन्त्री नित्यानन्दरायः प्रतिपक्षस्य कोलाहलाभ्यन्तरे एव विधेयकं संसत्पटले उपस्थापितवान्. एषः विधेयकः चर्चां विनैव कोलाहलाभ्यन्तरे एव सदने पारितः. अत्रान्तरे संसदीय कार्यमन्त्री किरेन रिजिजू चर्चायां भागं न ग्रहीतुं प्रतिपक्षस्य कट्वालोचनाम् अकरोत्. मन्त्री प्रोक्तवान् यत् मया कांग्रेस प्रमुख प्रतिपक्षेभ्यः अस्य गुरुत्तर विधेयकस्य विचारणाय पुनः पुनः साग्रहं निवेदितमासीत्. राज्यसभा अपि आगामि सोमवासरं यावत् स्थगिता. प्रातः 11 वादने यदा राज्यसभायाः उपवेशनं समवेतं तदा अनेकैः केन्द्रीयमन्त्रिभिः पत्राणि संसत्पटले उपस्थापितानि. तदनन्तरं पीठासीनेन सभापतिना सीपी राधाकृष्णन वर्येण शून्यकालः प्रारब्धः, यस्मिन् सदस्याः आत्यैकान् लोकहितविषयान् संसत्पटले उपस्थापयन्. किन्तु प्रतिपक्षस्य सदस्याः स्वकीययाचनाः आदाय उच्चैः उद्घोषणैः सह विरोधप्रदर्शनं प्रारब्धवन्तः. सदने अविराम कोलाहले जाते सति सभापतिः सदनस्य कार्याचरणं स्थगितवान्. हैदराबाद नगरस्य साइबर आरक्षिभिः फेसबुक इंस्टाग्राम पटलयोः

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, నివారణ మార్గాల గురించి డాక్టర్ సిహెచ్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో సినీ గీతాలు మొదలైనవి ఉంటాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయసిత కార్యక్రమం. ఇందులో వర్షాన్ని ఒడిసిపడదాం, 6 పంటల్లో లాభాలు పొందుదాం ఈ అంశం గురించి మహిళా రైతు శ్రీమతి కె శ్రీదేవి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే సినిమా పాట. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన అంశం ఇంటర్నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 తెలుగులో వార్తలు, సారీ క్షమించండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, అలాగే రాత్రి 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో సీతారామాంజనేయ భజన బృందం వారిచే భజన గీతాలు ప్రసారమవుతాయి. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 అలాగే ఉదయం రేపు ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళ శాసనం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మనిషికి మాటే ప్రాణం గురించి శ్రీ డాక్టర్ బీరం సుందరరావు గారి వ్యాఖ్యానం, 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటిని ఓడిసిపడదాం భూగర్భ జలాలు పెంచుదాం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు అందించే వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అలాగే నేటి సమాజం కథానిక ప్రసారమవుతుంది, రచన మరియు పఠనం శ్రీ మద్దిరాల శ్రీనివాసులు, ఇంకా సినిమా పాటలు మొదలైనవి ఈ కార్యక్రమంలో ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సహాయ నిరాకరణ ఉద్యమం గురించి తెలుసుకుంటూ కొన్ని సినిమా పాటలు వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో మహిళా శ్రోతలు మాత్రమే కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం మహిళల కోసం ప్రత్యేకం. 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల విశిష్టత గురించి శ్రీమతి జి లక్ష్మీదేవి గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, నివారణ మార్గాల గురించి డాక్టర్ సిహెచ్ సాయికిరణ్ రెడ్డి గారితో పరిచయం, ఇంకా సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

0: ஜா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, నివారణ మార్గాల గురించి డాక్టర్ సిహెచ్ సాయికిరణ్ రెడ్డి గారితో పరిచయం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజున మన స్టూడియోకు మార్కాపురం జీజీహెచ్ ఏఆర్టి విభాగంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సిహెచ్ఈ సాయికి రెడ్డి గారు చేశారు. వారి ద్వారా ఎయిడ్స్ వ్యాధి అంటే ఏమిటి, హెచ్ఐవికి ఎయిడ్స్ తేడా ఏమిటి, ప్రజల్లో ఉన్న అపోహలు ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి?
1: హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో అనేది ఆ శరీరంలోని రోగ నిరోధక శక్తిని తగ్గించే వైరస్ని మనం హెచ్ఐవి అంటాం. సో ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది హెచ్ఐవి చికిత్స లేకుండా చాలా కాలం అలానే కొనసాగితే మనకి ఎయిడ్స్ అనేది వస్తుంది. సో తేడా ఏంటి అంటే హెచ్ఐవి అనేది ఒక వైరస్, సో దానివల్ల వచ్చేదే ఎయిడ్స్. సో ఎయిడ్స్ అనేది ఖచ్చితంగా హెచ్ఐవి వైరస్ సోకిన వాళ్ళందరికీ రావాలి అని ఏం లేదు. ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ వాడుతుంటే ఆటోమేటిక్గా ఎయిడ్స్ అనేది మనకు తగ్గిపోవచ్చు, రాకపోవచ్చు కూడా.
0: హెచ్ఐవి ఏ మార్గాల ద్వారా వ్యక్తికి వ్యాపిస్తుంది?
1: రక్షణ లేని లైంగిక సంబంధం ద్వారా వస్తుంది. కాండమ్ సరిగా వాడకపోవడం వల్ల కూడా వస్తుంది. హెచ్ఐవి కలిగిన రక్తాన్ని ఎక్కించడం వలన ఒకే సూది కానీ సిరంజి కానీ పల్మాలు వాడడం కానీ హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకి గర్భాశయం ప్రసవం లేదా పాలిచ్చే సమయంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
0: ఇది వీటిపై ప్రజలు ఉన్న అపోహ ఏమిటి, అంటే హెచ్ఐవికి ఎయిడ్స్పై ఉన్న
1: ఈ యాక్చువల్గా చేతులు కలపడం వల్ల కానీ, కౌగిలించకపోవడం వల్ల కానీ, కలిసి భోజనం చేయడం కానీ, ఒకే గ్లాస్ కానీ ప్లేట్ కానీ టాయిలెట్స్ ఉపయోగించడం కానీ, దగ్గు తుమ్ము ద్వారా కానీ హెచ్ఐవి అనేది ఎవరికి రాదు.
0: అంటువ్యాధి కాదు.
1: అంటువ్యాధి కాదు. దోమల నుంచి కానీ ఇతర క్రిముల నుంచి కూడా మనకి అంటదు.
0: ఓకే. హెచ్ఐవి సోకిన వెంటనే కనిపించే లక్షణాలు ఏమిటి వ్యక్తిలో?
1: హెచ్ఐవి సోకిన వెంబడే కనీసం ఒక నెల కానీ, 2-4 వారాల మధ్యలో కానీ, ఎక్కువగా 4 బాడీలోకి ఎంటర్ అయిన వైరస్ 2-4 వారాల తర్వాత కానీ మనకి దానివల్ల వచ్చే సిమ్టమ్స్ అనేది బయటపడవు. ముఖ్యంగా ఏమేమంటే జ్వరం రావడం కానీ, గొంతు నొప్పి రావడం కానీ, శరీరం బరువు తగ్గిపోవడం కానీ, జల కానీ, ఒళ్ళంతా జల రావడం కానీ, ఇంకా గొంతు దగ్గర చిన్న లింఫ్ నోడ్స్ అంటే చిన్న గడ్డల్లాగా రావటం కానీ, ఇవన్నీ ఉండడం వల్ల మనకి హెచ్ఐవి అదే మనం ఈజీగా వచ్చింది అని
0: ఇలాంటి లక్షణాలు కనిపిస్తే
1: టెస్టింగ్ చేయించుకోవడం ముఖ్యం.
0: ఓకే. ఒకవేళ ఈ లక్షణాలు ఉండి హెచ్ఐవి వచ్చిందని అనుమానం ఉంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటారు?
1: మనకు హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి, కిట్ మెథడ్ అంటాము. కిట్లో కొన్నిసార్లు మనకి హెచ్ఐవి సోకిన వెంబడే మనకు 3-4 గంటల వరకు మనకి ఏమీ కనిపించదు. సో అది కాకుండా ఎలిసా మెథడ్ అంటాం, హెచ్ఐవి యాంటీబాడీ యాంటీజెన్ టెస్ట్, 4th జనరేషన్ అదే టెస్ట్ అనేది ఉంటుంది, 4th జనరేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనకు చిన్న యాంటీబాడీస్ ఉన్నా కూడా హెచ్ఐవి మనకు ఈజీగా నిర్ధారణ చేయొచ్చు. దీనికి మించి మనం హెచ్ఐవి ఉన్న పేషెంట్ తోటి కలిసినప్పుడు కానీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంబడితే 72 గంటల్లో మనకు తెలుసుకోవడానికి NAT టెస్ట్ అనేది ఉంటుంది.

0: యాసిడిక్ యాసిడ్ టెస్ట్ అనేది ఉంటుంది, హెచ్ఐవి ఆర్ఎన్ఏ టెస్ట్ అని ఉంటుంది, దాంట్లో మనకు నిర్ధారణ అయిపోతుంది.
1: హెచ్ఐవి పరీక్షలను ఎవరెవరు తప్పనిసరిగా చేయించుకోవాలంటారు?
0: ఎక్కువగా రక్షణ కాండమ్స్ వాడకుండా ఉండే వాళ్ళని కానీ, ఒకటి కంటే ఎక్కువ లైంగిక భాగస్వాములు ఉన్నవారు కానీ, ఇంజెక్షన్ డ్రగ్స్ కోసం సూదులు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, ఇంకోటి గర్భిణీలు ఒకటి, సర్జరీస్ ఏదైనా సర్జరీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, హెచ్ఐవి ఉన్న వ్యక్తి భాగస్వామి ఉండడం కానీ, వైద్యులు సూచించిన ప్రకారము మనం టెస్టులు వీళ్ళ వాళ్ళలో టెస్టులు చేయించుకోవచ్చు.
1: ఓకే, ఇప్పుడు ప్రజల్లో కూడా ఈ హెచ్ఐవి మీద ఒక రకమైన అపోహలు ఉన్నాయి. ఎలా అంటే, ఒకసారి ఎయిడ్స్ వ్యాధి వస్తే చనిపోయినట్టే అంటుంటుంది ఇంకా. సో అలాంటి వాటికి పూర్తిగా నయం చేసే మందులు ఏమైనా ఉన్నాయా?
0: ప్రస్తుతానికి హెచ్ఐవికి పూర్తిగా నయం చేసే మందులు అనేది ఇంకా రాలేదు సార్. కానీ ఆ వైరస్ వల్లని లోడ్ని, అంటే ఒంట్లో ఉండే ఆ వైరస్ లోడ్ని మనం తగ్గించే మార్గం అయితే ఉంది. అది ఏఆర్టి మందులు అంటాము, యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అంటాము. ట్యాబ్లెట్స్ ద్వారా మనము ఆ ఒంట్లో ఉండే వైరస్ శాతాన్ని తగ్గించుకోవచ్చు.
1: ఓకే,
0: పూర్తిగా నయం చేసే మందులు అయితే ఇంకా వచ్చి రాలేదు.
1: సో ఇప్పుడు మీరు చెప్పారు ఏఆర్టీ అంటే యాంట్రీ రెట్రోవైరల్ థెరపీ కదా, ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: దాంట్లో ఉండే వైరస్ పరిణామం అనేది, వైరల్ లోడ్ అంటాం వాటిని, సో అది చాలా తక్కువ స్థాయిలో తగ్గిపోతుంది. ఇంకొకటి రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. ఇంకోటి ఎయిడ్స్ దశకు వెళ్లకుండా సహాయపడుతుంది, దీర్ఘకాల ఆరోగ్యం జీవించవచ్చు. ఇంకోటి వైరల్ లోడ్ వల్ల గుర్తించలేని స్థాయికి మనం చేరగలిగితే లైంగిక హెచ్ఐవి సంక్రమణ ప్రమాదం ఉంటుందని ఆధారణ చూపించుకోవచ్చు. సో దాన్ని ఏమంటాం, యూ ఈజ్ ఈక్వల్ టు యూ అంటాం, అన్డిటెక్టబుల్ ఈజ్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిటబుల్. సో బాడీలో వైరస్ శాతం తగ్గిపోతే, సో అది వేరే వాళ్ళతో కలిసినప్పుడు కానీ మనకు ట్రాన్స్మిట్ అనేది రాదు, ట్రాన్స్మిట్ అవ్వదు.
1: ఇప్పుడు గతంలో మనం అంటే ఒక 15 or 20 ఇయర్స్ బ్యాక్ ఎయిడ్స్ వచ్చిందంటే ఊరి బయట ఉంచడము, వెలివేటింగ్ చేస్తుంటారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలాంటి వాతావరణం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హెచ్ఐవి ఉన్న వ్యక్తులు సాధారణ జీవితాన్ని గడపగలరా?
0: సరే, గడపగలరు సార్. చదువు ఇప్పుడు సమయానికి ఏఆర్టి మందులు తీసుకోవడం వల్ల కానీ, డాక్టర్స్ సూచనలు పాటిస్తే వాటిని మనం దాని తగ్గట్టు జీవితాంతం మనము హెచ్ఐవి నుంచి బారిన పడకుండా, ఎయిడ్స్ వరకు రాకుండా ఉండి మనం కాపాడుకోవచ్చు.
1: ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే,
0: ఎలాంటి ఇబ్బంది ఉండదు,
1: ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయంటారా?
0: ఆరోగ్య సైడ్ ఎఫెక్ట్స్ కానీ, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మా జిల పుట్టడం కానీ, వామిటింగ్స్ కొత్తలో వాడినప్పుడు వామిటింగ్స్ రావడం కానీ, ఇవన్నీ కరెక్ట్ టైంకి టాబ్లెట్స్ తీసుకొని, మంచి ఆహారం తీసుకొని, కోడిగుడ్డు పాలు ఇలాంటివి ఆహారం తీసుకొని టైంకి తింటుంటే కూరగాయలు కానీ పండ్లు కానీ, సో మనకి మంచి జీవితాన్ని అనేది ఉంచుకోవచ్చు.
1: ఓకే, ఒకవేళ గర్భిణీకి హెచ్ఐవి ఉంటే బిడ్డకు రాకుండా ఎలా నివారించవచ్చు అంటారు?
0: గర్భిణీలకి ప్రారంభంలోనే హెచ్ఐవి పరీక్షలు, స్టార్టింగ్లోనే హెచ్ఐవి పరీక్షలను చేయించుకోవచ్చు, చేస్తారు. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళకి వెంబడే ఏఆర్టీ మందులు అనేది ప్రారంభించాలి. దాని తర్వాత వైద్యులు సూచించిన ప్రకారం ఖచ్చితంగా టైంకి టెస్టింగ్స్ చేయించుకోవడం కానీ, వాళ్ళకి కూడా వైరస్ లోడ్ అనేది కానీ CD4 పరీక్షలు అనేది చేయించుకున్న తర్వాత, బిడ్డకు అవసరమైన నిర్ధారణ పరీక్షలు ఒకవేళ కానిపోయిన తర్వాత, దాని తగ్గట్టు సిరప్లు అనేది అదే బిడ్డకు రాకుండా ఉండడానికి కొన్ని సిరప్స్ అనేది వాడుకొని, బరువు కానీ శిశువు ఎటువంటి పరీక్షలు రాకుండా చూసుకోవచ్చు.
1: ఓకే, యూత్కు హెచ్ఐవి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు?
0: సురక్షిత లైంగిక సంబంధాలు పాటించాలి, ఎక్కువగా కాండమ్స్ కానీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి, ఒకే భాగస్వామితో పరస్పరం ఉండటం అనేది చూసుకోవాలి, సూదులు పంచుకోవకూడదు, అవసరమైతే హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలి, ప్రమాదం ఎక్కువ ఉన్న వాళ్ళకి వైద్యుల వల్ల వెళ్తే ప్రెప్ అనేది ఒక టాబ్లెట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్స్ వాడితే మనకి హెచ్ఐవి రాకుండా కూడా మనం నిర్ధారణ చూసుకోవచ్చు.
1: ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న, యాక్సిడెంట్లో గాయపడ్డ వాళ్ళకి కానీ లేదా ఇతర రక్తం అవసరమైన వాళ్ళకి కానీ ఈ రక్త మార్పిడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు?
0: రక్తం మార్పిడి అంటే ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి అనుకున్నప్పుడు, రక్తం అనేది ఎక్కించుకోవాలనుకున్నప్పుడు, ఏ బ్లడ్ బ్యాంక్లో అయినా ఎటువంటి లైసెన్స్డ్ గవర్నమెంట్ లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్లో మాత్రమే బ్లడ్ అనేది తీసుకోవడం ముఖ్యం. సో వాళ్ళకి ఎక్కువగా 5 రకాల టెస్టులు అనేది చేస్తారు, హెచ్ఐవి టెస్ట్, హెచ్బి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్, మలేరియా, ఈ 5 రకాల టెస్టులు అన్నీ ఏమీ నెగిటివ్ ఉంటేనే, అంటే లేకపోతేనే ఆ రక్త సురక్షితమైన బ్లడ్ అనేది

0: ఎక్కించుకోవచ్చు.
1: సో ఈ జాగ్రత్తలు తీసుకుని బ్లడ్ మనం
0: బ్లడ్ అనేది ఎక్కించుకోవచ్చు.
1: ఓకే, సూదులు సిరంజిలు పంచుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది అంటారు?
0: పంచుకోవడం వల్ల ఎక్కువగా హెచ్ఐవి అనేది 0.2-0.3% ఎక్కువగా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి.
1: అంటే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఇంకా ఇలానే వాడుతున్నట్టు తెలుస్తుంది.
0: అది సార్, దీనివల్ల ఏమవుతుంది అంటే హెచ్ఐవి ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి.
1: హెచ్ఐవితో జీవిస్తున్న వారిపై సమాజంలో ఇంకా వివక్ష కనిపిస్తుంది, దీన్ని ఎలా తగ్గించాలంటారు? అంటే హెచ్ఐవి సోకిన వ్యక్తిని మనం పట్టుకున్నా మనకు ఎయిడ్స్ వస్తుంది, లేదు వాళ్ళు వాడిన గ్లాసులు ప్లేట్లు వాడినా వస్తుంది అపోహ ఉంది, దీన్ని తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు?
0: ఖచ్చితంగా అవగాహన అనేది ఖచ్చితంగా కల్పించాలి. ప్రతి ఒక్కరికి అవగాహన కనిపించాలి. వాళ్ళ ఐడెంటిటీని అంటే హెచ్ఐవి ఉన్న స్టేటస్ని గోప్యంగా ఉంచేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి అపోహలు లేకుండా గౌరవంగా ప్రతి ఒక్కరిని వాళ్ళని కూడా గౌరవంగా సమానంగా అనేది చూసుకుంటా ఉంటే వాళ్ళు ఎటువంటి కోపడకుండా ఎటువంటిని వివక్షతో చూడకుండా ఉంటే వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉంటుంది, వాళ్ళు నార్మల్ జీవితాన్ని గడపచ్చు సార్.
1: ఓకే, ఇప్పుడు హెచ్ఐవి ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయడం కానీ భోజనం చేయడం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల కానీ ఏమైనా ప్రమాదమా?
0: లేదు, ఇవి ఎటువంటి ఈ విధంగా ఎటువంటి ప్రమాదం అయితే ఏం లేదు. యూజువల్ బ్లడ్ ద్వారా మనకు వస్తేనే మనకి హెచ్ఐవి అనేది ఎక్కువగా సోకే ఛాన్సెస్ ఉన్నాయి. బ్లడ్ సెమెన్ ద్వారా అట్లా వస్తేనే ఛాన్సెస్ ఉన్నాయి. సో కలవడం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఒకే ప్లేట్ వాడడం వల్ల కానీ ఎటువంటి ప్రమాదం అయితే ఏం లేదు.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రభుత్వం హెచ్ఐవి నివారణ కోసం చికిత్స కోసం అందిస్తున్న సేవలు ఏమిటి?
0: సో భారతదేశ ప్రభుత్వం వచ్చేసి మనకు ఉచితంగా హెచ్ఐవి పరీక్షలు చేస్తున్నారు, ఏఆర్టి మందులు అనేది ఇస్తున్నారు, కౌన్సిలింగ్ కూడా ప్రతి ఏఆర్టీ సెంటర్స్లో ముఖ్యంగా కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఉంటారు, వారు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎటువంటి అపోహలు లేకుండా నార్మల్గా జీవితాంతం ఉండడానికి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నారు. గర్భిణీలకు హెచ్ఐవి నివారణ సేవలు కూడా చేస్తున్నారు. ఇంకోటి ప్రతి ఒక్కరిని నివారణ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా గవర్నమెంట్ చేస్తుంది. సో ఏదైనా ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం కానీ క్యాంపెయిన్స్ ఏర్పాటు చేయడం కానీ అలా చేస్తున్నారు సార్.
1: ఉచితంగా హెచ్ఐవి పరీక్షలు మందులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?
0: ఉచితంగా మనం హెచ్ఐవి పరీక్షలు అనేది ICTC టెస్ట్ అనేది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ అనే కేంద్రాల్లో ఖచ్చితంగా మనకి ఫ్రీగా టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో దానికి 3 రకాల టెస్ట్లనే తోటి నిర్ధారిస్తారు. సో దాని ద్వారా మనకి హెచ్ఐవి రిపోర్ట్ అనేది ఇస్తున్నారు. సో నిర్ధారణ అయిన తర్వాత మనకి ఏఆర్టీ సెంటర్స్ అని ఉంటాయి. సో సేఫ్ కేర్ సెంటర్స్ కానీ ఏఆర్టీ సెంటర్స్ కానీ అంటారు. సో వాటిల్లో వాళ్ళ ఐడెంటిటీ అంతా నమోదు చేసుకున్న తర్వాత సమాచారం అనేది చాలా గోప్యంగా ఉంటుంది, ఎవరికి చెప్పరు. సో దాని తర్వాత వాళ్ళకి మందులు అనేది నెల నెలకి ఇవ్వడం కానీ కొన్నిసార్లు వాళ్ళకి అవసరమైతే 2 నెలలకి ఇవ్వడం కానీ జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ మందులు వాడాలంటారా?
0: లైఫ్ లాంగ్ జీవితాంతం వాడే టాబ్లెట్స్ ఉంటాయి సార్.
1: ఓకే, చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు?
0: హెచ్ఐవి అంటే భయపడాల్సిన వ్యాధి అయితే కాదు సార్. ముఖ్యంగా అవగాహనతో కానీ పరీక్షలతోటి కానీ సమయానికి చికిత్సకు ఆరోగ్య పరిస్థితులు కానీ వివక్షకు బదులుగా సానుభూతి కానీ అపోహలకు బదులుగా అవగాహన అవసరం. ఒకటి హెచ్ఐవి గురించి తెలుసుకోండి, అవసరమైతే పరీక్ష చేయించుకోండి, చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడము, హెచ్ఐవి జీవిస్తున్న వారిని గౌరవంగా సమానంగా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత. సో దీన్ని బట్టి మనం
1: ఓకే డాక్టర్ గారు, హెచ్ఐవి ఎయిడ్స్పై మరి మా శ్రోతలకు సమాచారం అందించారు, ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, నివారణ మార్గాల గురించి డాక్టర్ సిహెచ్ సాయికిరణ్ రెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు సినిమా పాటలు. ముందుగా

0: దేవిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: MBBS కో జై బాలా.
1: ఏయ్ ఎవర్రాది, ఇది శంకర్ దాదా MBBS కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

తర్వాత మీరు వింటున్న పాట ఓచినదనా. ఓచినదనా చిత్రం కోసం దేవాశిస్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం విద్యాసాగర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన వినోద ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 మెగాహెర్జ్పై మీరు వింటున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట నువ్వు లేక నేను లేను. చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌశల్య పాడినటువంటి పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,70 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కలిగి ఉండేలా 5,000 మెగావాట్ల సామర్థ్యమున్న నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్దికి సంబంధించినది ఈ పథకమని చెప్పారు. దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం 5 ఏళ్ల పాటు అమలులో ఉంటుందని చెప్పారు.
1: సోలర్ కెపాసిటీ పర్ క్యాపిటా కే హిసాబ్ సే దేఖే తో వరల్డ్ హైయెస్ట్ దేశ్ మే లగీ హై. వాటర్ బాడీస్ హై, డ్యామ్స్ హో, లేక్స్ హో, కెనాల్స్ హో, ఉన్ సబ్ కా ఉపయోగ్ కర్కే జో సోలర్ పవర్ జనరేషన్ కెపాసిటీ క్రియేట్ కర్నా హై, ఉస్కా అప్రూవల్ లియా గయా హై. ఆజ్ 102 గిగావాట్ యానే 1,00,000 మెగావాట్ కీ కెపాసిటీ పొటెన్షియల్ హై భారత్ మే.
0: 84,84 కోట్ల రూపాయల ఆమోదిత వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారని వైష్ణవ్ తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ 5 ఏళ్ల కాలానికి గాను ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతుల శ్రేయస్సే దేశ శ్రేయస్సుకు పునాది అనే ప్రభుత్వ నిబద్దతను ఈ ఆమోదం పునరుద్ఘాటిస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్టు వైష్ణవ్ తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద అందుతున్న ఈ సహాయం రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు లోక్సభలో చెప్పారు. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా మిషన్లలో దాదాపు 3 లక్షల మంది భారతీయ శాంతి భద్రతల సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 క్రియాశీల మిషన్లలో 9,200 మంది భారత జవాన్లు పనిచేస్తున్నారని అన్నారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, 2028-29 కాలానికి గాను తదుపరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని స్పష్టం చేస్తూ ఆయన ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సాంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ పాలనతో

సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ ఆవరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి రూపకల్పన చేయబడింది. ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కర్ణాటకలో అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకరమైన మార్ఫింగ్ చేసిన కంటెంట్ను వైరల్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, మెటా ఇండియా అధికారులు పలు సామాజిక మాధ్యమ ఖాతాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆకాశవాణితో మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ కూడా అతీతులు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గ్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కేజీల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో జాంబియాకు చెందిన కేథరిన్ మ్యాపేపై 5-0 పాయింట్ల తేడాతో ప్రీతి ఘన విజయం సాధించారు. రేపు జరగబోయే ఫైనల్లో ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాటోతో తలపడతారు. 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు గెలుచుకుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 3 నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఈశాన్య భారతం, పంజాబ్, కొంకణ్, గోవా, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, లక్షద్వీప్, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశం, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం

0: ఆరు గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: కిసాన్ వాణి.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయస్త కార్యక్రమంలో వర్షాన్ని ఒడిసిపడదాం, ఆరుతడి పంటల్లో లాభాలు పొందుదాం ఈ అంశం గురించి మహిళా రైతు శ్రీమతి కె శ్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి వింటారు. అయితే కార్యక్రమంలో ముందుగా
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వర్షాన్ని ఒడిసిపడదాం, ఆరుతడి పంటల్లో లాభాలు పొందుదాం, ఈ అంశం గురించి మహిళా రైతు శ్రీమతి కె శ్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
3: ఇటీవల కాలంలో వర్షాలు సకాలంలో పడడం లేదు కాబట్టి పడ్డ వర్షాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వర్షాన్ని ఒడిసిపట్టుకుంటే అది పంటలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా ఈ ఎల్నినో సూపర్ ఎల్నినో నుంచి పంటలను కాపాడుకోవాలంటే పడ్డ వర్షపు నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఆ నీటిని ఏ విధంగా యాజమాన్యం చేస్తే తక్కువ నీటితోటి ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది, ఇతర అంశాల గురించి తెలియజేయడానికి మహిళా అభ్యర్థి రైతు శ్రీమతి కె శ్రీదేవి గారు మన ముందున్నారు, వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అమ్మ.
4: నమస్కారం సార్.
3: అమ్మ, మరి ఈ మధ్య కాలంలో చూస్తే ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వర్షాలు పడే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో వర్షాన్ని పడిన వెంటనే ఒడిసి పట్టుకొని ఆ పడ్డ నీటిని మనము సద్వినియోగం చేసుకొని పొదుపుగా వాడుకోవాలి అంటే రైతు స్థాయిలో ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందంటారు?
4: మన భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయక దేశం కాబట్టి మన దేశాన్ని అన్నపూర్ణ దేశం అంటారు. ముఖ్యంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాలపైన ఆధారపడి రైతాంగం లాభాలు గడిస్తున్నారు. అంటే కోళ్ల పెంపకం, జీవాల పెంపకం, గేదెల పోషణ ద్వారా ఆదాయాన్ని గడిస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణం సరిగా లేకపోవడంతో వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది. రైతు బాగుండాలి అంటే సకాలంలో వర్షాలు పడాలి. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నట్లయితే అటు ఎల్నినో సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురిసే పరిస్థితి లేదు. కాబట్టి పడ్డ వర్షాన్ని మనం నిల్వ చేసుకొని ఆ నిల్వ చేసుకున్న నీటిని పొదుపుగా వాడుకుంటే వ్యవసాయ రంగం బతికి బట్ట కడుతుంది.
3: ప్రస్తుత పరిస్థితిలో నీటి లభ్యత ఏ విధంగా ఉంది? పంటలు పండించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
4: సార్, ఇవాళ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. మనిషికి జీవించడానికి ఆహారము ఎంత అవసరమో అంతకంటే ప్రాధాన్యత కలదు నీరు. కాబట్టి

0: ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలి. నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో అనేక నీటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. వర్షాలు సకాలంలో కురవడం లేదు కాబట్టి ఎప్పుడూ వర్షాలు పడితే ఆ పడిన వర్షపు బొట్టును ఒడిసి పట్టుకొని దాచుకొని నీటిని తగు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుత సంవత్సరంలో ఎల్నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు కూడా వాతావరణ ఆధారిత వ్యవసాయం చేస్తే మంచిది. విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటున్న ప్రస్తుత తరుణంలో ఎక్కువ నీటితో పండే పంటలు, వరి లాంటి నీటి పంటలు వేయకుండా ఆరుదల పంటలు వేసుకున్నట్లయితే నీటి ఆదాతో పాటు ఎక్కువ పొలాన్ని పండించుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పంటలు వేసుకుంటే రైతులు నీటి ఎద్దడితో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీటి పరిస్థితులను బట్టి స్వల్పకాలిక పంటలు వేసుకోవడం మంచిది.
1: ఈ స్వల్పకాలిక పంటలు వేసుకోవాలంటే ఎలాంటి పంటలు వేసుకుంటే మంచిది అంటారమ్మా మీ అనుభవంలో?
0: 3 నెలల పంటలైన చిరుధాన్యపు పంటలు వేసుకుంటే చాలా మంచిది. అవి కొర్ర, రాగి, సజ్జ, జొన్న, అరిక, వరిగ ఇలాంటి వర్షాధారపు పంటలు వేసుకుంటే నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. రైతులు పూర్వం కాలువల ద్వారా నీరు పారించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి సూక్ష్మ నీటి సేద్యం, బిందు సేద్యం అవగాహన పెంచుకొని ఆధునిక వ్యవసాయం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది. కాలమాన పరిస్థితులను బట్టి వ్యవసాయం సాగించాలే తప్ప విపరీత పెట్టుబడులు బట్టి వాణిజ్య పంటలు వేయడం అంతగా మంచిది కాదు.
1: ఈ వర్షాభావ పరిస్థితులలో విత్తనానికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. కొంతమంది అదును చూడకుండా పదును కాకుండా పంట వేస్తుంటారు. ఇలాంటి సమయంలో మరి విత్తనాలు వేస్ట్ అవుతుంటాయి. కొన్ని తెగుళ్ళ ద్వారా కూడా విత్తనము చాలా వరకు కూడా నష్టపోవడం జరుగుతుంది. ఈ విత్తన శుద్ధి చేస్తే ఈ వర్షాభావ పరిస్థితుల్లో కొంతవరకు బెట్టకు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది అంటుంటారు. ఈ విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటారు?
0: విత్తన శుద్ధి తప్పనిసరిగా రైతులు చేసుకోవాలి. ఇప్పుడు అన్ని విత్తనాలు విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి. ఒకవేళ శుద్ధి చేయకపోతే రైతు ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకుంటే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఎలా అంటే ప్రాథమికంగా మొదటగా వచ్చే తెగుళ్ళు రావు. దరిదాపు 1 నెల వరకు తెగుళ్ళు రావు. తెగుళ్ళు రాకపోతే పురుగుల మందు పిచికారీ పూర్తిగా తగ్గుతుంది. అందుకే తెగుళ్లకు పురుగులకు విడివిడిగా శుద్ధి చేస్తే చాలా మంచిది.
1: అమ్మ మరి ఈ విత్తనాన్ని కొనేటప్పుడు చాలా వరకు కూడా దళారులు నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టి చాలా వరకు మరి మోసం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంటే విత్తనాన్ని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు?
0: కొనుగోలు సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రైతు నకిలీ విత్తనాలు కొనుక్కుంటే పంట రాదు. అందుకే దళారుల దగ్గర ఎప్పుడూ విత్తనాలు కొనడం సరికాదు. నమ్మకమైన వారి దగ్గర విత్తనాలు కొనాలి. కొన్నప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. పంట అయిపోయేంత వరకు ఆ రసీదు దగ్గర ఉంచుకోవాలి. ప్రస్తుతం వర్షాలు సకాలంలో పడడం లేదు కాబట్టి ఏదేని నష్టము జరిగితే రసీదు లేకుండా నష్టపరిహారం రాదు. కాబట్టి చివరి వరకు రసీదు ఉంచుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ముందుగా విత్తనాన్ని సిద్ధం చేసుకొని పొలాన్ని శుభ్రము చేసుకొని పదును కాగానే పంట వేసుకోవడం మంచిది. ఏది ఏ రకమైన విత్తనం రైతు తన దగ్గర ఉన్న మేలుజాతి వంగడాలు తీసుకొని వాటిని విత్తనంగా వాడుకుంటే మంచిది. ఒకవేళ వేరే రైతు దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని విత్తనంగా వాడుకుంటే మంచిది.
1: వాతావరణ పరిస్థితులు సరిగా లేవు. పంట వేసుకుంటే పూర్తిగా అది మన చేతికి అందుతుందా అందదా అనేది కూడా సందేహమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం నష్టపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా బీమా వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? అంటే పంటల బీమా చేసుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు?
0: ఖచ్చితంగా పంటలను నమోదు చేసుకొని బీమా చేసుకుంటే మంచిది. ఎందుకంటే విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా పంట నష్టం ఉంటే తుఫాను వల్ల కానీ, కరువు వల్ల కానీ, భూకంపాల వల్ల కానీ ఏ విధంగానైనా పంట నష్టం జరిగితే రైతు పూర్తిగా నష్టం భరించలేడు. కనుక బీమా చేస్తే ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ ద్వారా ఆదుకుంటారు. కాబట్టి పంటను నమోదు బీమా ఖచ్చితంగా చేసుకుంటే మంచిది. పంట అమ్ముకోవాలన్న నమోదు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా రైతులు బీమా చేసుకోవాలి. ఈసారి వర్షాలు లేటుగా పడే అవకాశం ఉంది. తొలకరి వర్షాలు పడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి రైతు వర్షపు నీటి బొట్టుని నిల్వ చేసుకొని పంట కీలక దశలో అవసరాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి.

0: కొందరు వర్షపు నీటిని ఆదా చేసుకొని ఆ నీటిని నీటి కుంటలో నిల్వ చేసుకొని పంటలు బెట్టకొచ్చినప్పుడు వాడుకుంటున్నారు. అంటే వర్షాభావ పరిస్థితి ఉన్నప్పుడు నీటి కుంటలు ఆదుకుంటాయి. కాబట్టి ప్రతి రైతు తమ పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం రైతుకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి విధిగా నీటి కుంటలు త్రవ్వించుకొని వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని చుక్కా చుక్క నీరు అందులో నిల్వ చేసుకున్నప్పుడు రైతుకు కరువు కాటకాలు ఇబ్బంది పెట్టవు. నిల్వ చేసుకున్న నీటిని కూడా డ్రిప్ ద్వారా పంటలకు అందించే విధంగా నీటి యాజమాన్యం చేపడితే చాలా మంచిది. ప్రభుత్వం రైతులకి డ్రిప్పును సబ్సిడీతో అందిస్తున్నందున తక్కువ నీరు ఉన్న రైతులు డ్రిప్పు వాడితే అధిక విస్తీర్ణంలో పొలం సాగు చేయవచ్చు. సూక్ష్మ నీటి సేద్యంతో నీరు ఆదా అవుతుంది. ముఖ్యంగా రైతులు వేసవిలో లోతు రుక్కులు చేసుకుంటే మంచిది. ఎందుకంటే దుక్కులు చేసినప్పుడు గత పంట వ్యర్థాలన్నీ భూమిలో కలిసి అది సేంద్రియంగా వేయబోయే పంటకు సత్తువనిస్తుంది. దాంతోపాటు గత పంట పురుగుల అవశేషాలు కూడా ఆ దుక్కిలో పడి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా భూమి దున్నడం వల్ల గుల్లగా ఉండి పంట వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ఈ లోతు దుక్కులు ఉపకరిస్తాయి. మరి ముఖ్యంగా తొలకరికి ముందు పడే వర్షాలు మన చేలోనే ఇంకిపోయి పంట బెట్టకు రాకుండా నీటి నిల్వను తేమను ఈ దుక్కి తేమను పట్టి ఉంచుతుంది. దుక్కి దున్నిన వెంటనే వర్షం పడితే దుక్కి కాంటూరు గట్టలాగా వర్షపు నీటి కోతను అడ్డుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిని నిల్వ చేసుకోవాలి.
1: అమ్మ, మరి గతంలో వర్షాలు 3 నెలలకు ఒకసారి పడతాయి అనేటువంటి భావన ఉంది. మన పూర్వం అంతా కూడా వర్షాలు 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పడతాయి, పంటలకు బాగా అనుకూలంగా ఉంటాయి అని చెప్పేసి అంటుంటారు. మరి నాటికి నేటికి పరిస్థితి ఏ విధంగా వ్యత్యాసం ఉందంటారు?
0: పూర్వం వర్షాలు అధికంగా పడేవి కాబట్టి అప్పుడు బావులలో నీరు పుష్కలంగా ఉండేది. పంటలు బెట్టకు రావడం మనము చూడలేదు. అయితే నేటి వర్షాభావ పరిస్థితుల వలన 1000 అడుగుల లోతు బోరు బావులు వేసినా కూడా ఒట్టిపోయి పంటలు కీలక దశల్లో నీరు అందించలేక రైతులు భారీగా నష్టపోతున్నారు. పంట నష్ట నివారణ చేయాలంటే రైతు మన చేలో పడ్డ వర్షాన్ని మన పొలంలోనే ఇంకింప చేసుకోవాలి. అధిక వర్షపు నీటిని నీటి కుంటలో నిల్వ చేసుకోవాలి. అప్పుడే రైతన్న నష్టపోడు. వేసవి దుక్కలు కాగానే తొలకరికి ముందు వర్షం పడిన వెంటనే పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసుకుంటే మంచిది. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటిది పెంచుకుంటే భూమి వేడెక్కదు. భూమిలో ఉన్న సూక్ష్మజీవులు రైతుమిత్రులు పంటకు మేలు చేయడమే కాకుండా 45 రోజుల సమయంలో అవి పంట పొలంలో కలియదున్నితే పచ్చిరొట్ట కుళ్ళి అవి ఎరువుగా పంటకు ఎంతో బలాన్ని అందిస్తుంది. రైతుకు పెట్టుబడి ఆదా చేస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో వాతావరణం చక్కగా ఉంటుంది. సహజ పద్ధతిలో వ్యవసాయం చేస్తే వాతావరణం బాగుంటుంది. వాతావరణం బాగుంటే వర్షాలు బాగా కురుస్తాయి. వర్షాలు సకాలంలో కురిస్తే పంటల్లో గణనీయమైన దిగుబడులు సాధించవచ్చు. పూర్వపు వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తూ ఆధునిక వ్యవసాయంతో దిగుబడులు పెరుగుతాయి. రైతు ఆదాయం రెట్టింపు అవుతుంది.
1: మరి పూర్వము పాడి పంట అంటుంటారు, అంటే పాడి ఉంటేనే ఆ పంటకు కూడా మేలు కలుగుతుంది అని చెప్పేసి అంటుంటారు. ఇవాళ చూస్తే పాడి ద్వారా చాలా మంది రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు, అటు పాలు అమ్ముకుంటున్నారు, వాటి సంతతి ద్వారా అంటే దూళ్ల ద్వారా కూడా ఆదాయాన్ని గడించి వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టుబడికి యాచించకుండా సొంతంగా పెట్టుబడి పెట్టుకొని పంటలు పండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాడి పంట 2 జోడెడ్లు లాంటివి, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యవసాయ విధానం చేస్తే మంచిది అంటారు?
0: అవును సార్, పూర్వం పాడి పంట అంటుంటారు. ఇవాళ పంటలు వాణిజ్యపరంగా వేస్తున్నారు. దీంతో పాడి పశుపోషణ రైతుకు భారంగా మారుతున్నాయి. పాడి ఉంటే పశువుల వ్యర్థాలు పేడ సేంద్రియ వ్యవసాయానికి అనుకూలిస్తుంది. పశువుల పాల ఆదాతో పాటు వాటి సంతతిని అమ్ముకుంటే అది పెట్టుబడికి ఉపయోగపడుతుంది. పెట్టుబడి లేని సహజ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పంటకు ఆధారం పాడే. పాడి ఉంటే

రైతుకు వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన పని లేదు. మన ఆదాయం మనకు సరిపోతుంది. ఇంకా ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కూడా కొంత పెట్టుబడి సహాయాన్ని అందించి రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి రైతాంగం స్వల్పకాలిక తక్కువ పెట్టుబడి పంటలు వేసుకొని పాడి ద్వారా లాభసాటి వ్యవసాయం

0: పంట మెత్తగా పెరిగి పురుగులకు రుచికరంగా మారుతుంది. దీంతో మరల పురుగు మందులు పిచికారి తప్పనిసరి. దీంతో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వెరసి రైతుకే కాదు, ఆ ఉత్పత్తులు తిన్న అందరికీ అగచాట్లే. కాబట్టి పోటీ వద్దు, సాటి రైతుకు కూడా పెట్టుబడి తగ్గించే సలహాలతో ప్రతి రైతు ముందుకు నడవాలి.
1: ప్రస్తుత విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎలాంటి మెలకువలు పాటిస్తే వ్యవసాయంలో లాభసాటి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుందో సాటి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం అమ్మా.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వర్షాన్ని ఒడిసి పడదాం, ఆరుతడి పంటల్లో లాభాలు పొందుదాం ఈ అంశం గురించి మహిళా రైతు శ్రీమతి కె శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुन रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు వింటారు.
6: వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుళ్ళు విందామా?

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఈనాటి పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఈనాటి కార్యక్రమంలో బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం వింటారు.
1: బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రోగ్రాంని భారత ప్రభుత్వము జనవరి 22, 2015 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పానీపట్ హర్యానాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో చైల్డ్ సెక్స్ రేషియో చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ చైల్డ్ సెక్స్ రేషియోని గణనీయంగా పెంచేటట్లుగా మరియు అదేవిధంగా అమ్మాయిల యొక్క చదువులలోనూ వారికి ఉండేటటువంటి వెల్ఫేర్లో

వృద్ధిలోకి తీసుకొచ్చేటట్లుగా చేయటం కోసము మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చైల్డ్ సెలెక్టివ్ అబార్షన్స్ని ఆ ప్రాక్టీసెస్ని తగ్గించటము, దీని ద్వారా ఫీమేల్ ఫీటిసైడ్ అంటే భ్రూణ హత్యలని తగ్గించడము నిరోధించడం అనేది మొట్టమొదటి లక్ష్యము. అదేవిధంగా అమ్మాయిలు వారి యొక్క సర్వైవల్ రైట్స్ మరియు వారు ఎదుర్కొనేటటువంటి అనేక ప్రొటెక్షన్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటట్లుగా, మరి ముఖ్యంగా జెండర్ బేస్డ్ వైలెన్స్ని, అమ్మాయిలపైన జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి సంరక్షణపరమైనటువంటి సమస్యల్ని అధిగమించేటట్లుగా చేయటము ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. మూడోది వచ్చేటప్పటికి అమ్మాయిల్ని చదువులో కంటిన్యూ అయ్యేటట్లుగా మరియు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడేటట్లుగా చేయటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఇందులో కూడా అమ్మాయిల యొక్క చదువు అంటే అమ్మాయిలు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వారు ఎన్రోల్ అయ్యేటట్లుగా చేయాలి, మరియు 12వ తరగతి వరకు ఏ రకమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా దీనిలో కొనసాగించేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మూడో ఉద్దేశం. దీనికి సంబంధించి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయడానికి అవలంబించినటువంటి విధానాలు కానీ చూడగలిగితే మొట్టమొదటగా మల్టీ సెక్టరల్ అప్రోచ్ని అవలంబించడం జరిగింది. దీనిలో భాగంగా డబ్ల్యూసీడీ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హెచ్ఆర్డీ డిపార్ట్మెంటు నేషనల్ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికీ అన్ని శాఖలు సమన్వయంగా కలిసి పనిచేస్తూ అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫీటిసైడ్, ఇన్ఫాంటిసైడ్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అంశాలని సమర్థంగా ఎదుర్కొనేటట్లుగా ఈ శాఖల మధ్య సమన్వయం జరిగేటట్లుగా ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి ఫీచర్గా ఉంచడం జరుగుతుంది. రెండో దాని ప్రకారంగా భారత ప్రభుత్వము ఎక్కడైతే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇన్ఫాంటిసైడ్ ఇష్యూ ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలని గుర్తించి అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని జరిగేటట్లుగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటం జరుగుతుంది. ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక 100 జిల్లాలని గుర్తించడం జరిగింది. ఎక్కడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉందో వాటిపైన ఈ క్యాంపెయిన్ అంతా కూడా జరిగేటట్లుగా చూడటం జరుగుతుంది. మూడో ప్రధానమైనటువంటి విధానం అవలంబించింది ఏంటంటే అన్ని శాఖలకు సంబంధించి కమ్యూనిటీస్ తోటి, తల్లిదండ్రులతోటి, సమాజంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులతోటి వీళ్ళందరిలో కూడా వారి ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకుని వచ్చేటట్లుగా అమ్మాయిలకు చదువుకు సంబంధించి, అమ్మాయిలకు ఉండేటటువంటి రక్షణపరమైనటువంటి అంశాలపైన వారి యొక్క ఆలోచన దృక్పథం చాలా పాజిటివ్గా తీసుకొచ్చేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మరొక ఇంపార్టెంట్ ఫీచర్. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఈ 100 జిల్లాలు ఉన్నాయో ఈ 100 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందచేస్తూ ఆ కుటుంబాలకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా, ఈ సదుపాయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది ఈ కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. దీనిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, తర్వాత కుల పెద్దలు, మత పెద్దలు, లోకల్ గా పనిచేసేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మీడియా, ఇవన్నీ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ అమ్మాయిల యొక్క చదువుని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్లేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ 2015 జనవరి 22 దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు మనం చూసుకున్నటువంటి అభివృద్ధిగా చూడగలిగితే చైల్డ్ సెక్స్ రేషియో చాలా ఇంప్రూవ్ అయింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో చైల్డ్ సెక్స్ రేషియో 2015 నుంచి ఇప్పటికి చూడగలిగితే చాలా ఇంప్రూవ్ అయితే జరగడం జరిగింది. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు, ఈరోజు బేటీ బచావో బేటీ పడావో అనేది కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మందికి ఈ కార్యక్రమం యొక్క అంశాలు, వాటి యొక్క ఉద్దేశాలు ఈ స్కూల్లో ద్వారా, కమ్యూనిటీలో జరిగేటటువంటి రకరకాల కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియచేయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా టార్గెట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే తల్లిదండ్రులు, సమాజము అమ్మాయిలకు సంబంధించి ఏ విధమైనటువంటి అంశాల్లో వారికి సహాయపడగలుగుతారు, వారు అమ్మాయిల యొక్క చదువు విషయంలో ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురాగలుగుతారు, ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందచేస్తున్నాయనేదంతా కూడా వారికి అర్థం చేసుకునేటటువంటి ఒక అభివృద్ధి కూడా మనము ఈ 10 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా మూడో రకమైనటువంటిది ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఏంటంటే అమ్మాయిలు స్కూల్లో ఎన్రోల్మెంటు గణనీయంగా పెరిగింది. ప్రాథమిక స్థాయి నుంచి తర్వాత

0: తర్వాత ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు జరుగుతూ ఉంది. ఇంకా ఈ యొక్క ఇనిషియేటివ్స్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటము జరుగుతూ ఉంది. డ్రాప్ అవుట్ రేట్స్ ను కూడా తగ్గించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువ ఉన్నటువంటి జిల్లాలలో సెలెక్టివ్ గా చాలా కాంప్రహెన్సివ్ గా పనిచేయటం స్టార్ట్ అవ్వటం జరుగుతూ ఉందో, ఈ కుటుంబాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి వరుసగా 3 నుంచి 4 వరకు అమ్మాయిలు కానీ ఉండారంటే, ఆ అమ్మాయిలు ఆ కుటుంబానికి భారం కాదు అనేటటువంటి ఒక ఉద్దేశం కింద వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ప్రత్యేక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు కూడా వారి యొక్క బిడ్డల్ని, మరి ముఖ్యంగా అమ్మాయిల్ని స్కూల్లో కొనసాగేటట్లుగా చేయటం జరుగుతుంది. అయితే ఈ ఛాలెంజెస్ అనేది లేకపోవటం ఏం లేదు, కానీ వీటిల్లో ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ చూడగలిగితే ఏమవుతుందంటే, ఈ కార్యక్రమం అమలు చేయటంలో అనేక డిపార్ట్మెంట్ యొక్క మధ్య సమన్వయం అనేది కావాలి. ఈ సమన్వయాన్ని మరింతగా ముందుగానే తీసుకుని రాగలిగితే ఈ కార్యక్రమాన్ని యొక్క నిజమైనటువంటి లక్ష్యాలని నెరవేర్చుకోవటంలో చాలా వరకు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింతగా గ్రామాల్లోకి, ట్రైబల్ ఏరియాస్లోకి, అర్బన్ స్లమ్స్లో ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మీడియా ద్వారా కానివ్వండి. అదేవిధంగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఇంపాక్టు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నటువంటి, ప్రైమరీ స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి టెరిషరీ ఎడ్యుకేషన్ ట్రాన్సిషన్ స్థాయిలో బాగా జరిగేటట్లు కానీ చూడగలిగితే ఖచ్చితంగా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలని మనము ముందు ముందు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా మనం చేసుకొని తీసుకెళ్ళటానికి, మరి ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే టెక్నాలజీని కూడా మనము దీనిలో మరింతగా ఇన్వాల్వ్ చేయగలిగి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పులు తీసుకొచ్చేటట్లుగా చేస్తూ ప్రభుత్వ శాఖల మధ్య సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని కానీ అమలు చేసి ముందుగానే తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల సమయంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలని అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తాయనే ఒక నమ్మకంతో ఈ బేటీ బచావో బేటీ పడావో ఇప్పటి వరకు చూపెట్టినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే, తల్లిదండ్రులు వారి బిడ్డలకు సంబంధించి, మరి ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి 12వ తరగతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని స్కూల్లోకి తీసుకెళ్లాలి అనేటట్లుగా వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. అంటే ఇది రూట్ కాజ్ ని టచ్ చేయగలుగుతుంది ఈ కార్యక్రమం. ఎందుకంటే 12వ సంవత్సరం ఎప్పుడైతే బిడ్డ స్కూల్లో లేకుండా బయట ఉంటారో ఆ బాలిక అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ సమస్యలు ఎలాగ మారచ్చు అంటే, డ్రాప్అవుట్ కింద మారచ్చు, బాల్య వివాహాల కింద మారచ్చు, లేకపోతే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కింద మారచ్చు, చైల్డ్ వల్నరబిలిటీ అనేక రకాల విధంగా మారటానికి అవకాశం ఉంది. కానీ ఇదే బాలిక స్కూల్లో కానీ అయితే ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నింటి నుంచి కూడా దూరం కావటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక దృక్పథాన్ని ఈ బేటీ బచావో బేటీ పడావో తీసుకొని రావటం జరుగుతుంది. దీంతోపాటు మూడో అంశం ఏంటంటే, ఒక కల్చరల్ షిఫ్ట్ కూడా జరిగిందండి. కల్చరల్ షిఫ్ట్ అంటే తల్లిదండ్రుల నుంచి స్కూల్స్ వరకు అమ్మాయిల యొక్క చదువుకి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి క్రమంలో పూర్తి యొక్క వారి శక్తి సామర్థ్యాలపైన వారు ఆధారపడుతున్నారు, వారికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటున్నాయనేటటువంటి ఒక ఆలోచనని కూడా, ఈ మంచి ఆలోచనని కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో బాలికల యొక్క ఎన్రోల్మెంట్ ఈ స్థాయిలో వస్తే రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో మన అమ్మాయిలు ఈ ఉన్నత విద్యలో మరింతగా వృద్ధి చెంది ఇన్ఫాంటిసైడ్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్ అనేటటువంటి ఒక సమస్యల్ని సమాజం మొత్తం కూడా కలిసికట్టుగా అధిగమించి ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ మార్పులు తీసుకుని రావడానికి అవకాశం ఉంటుందని మనము నమ్ముదాం, విశ్వసిద్దాం.
1: మీరింతవరకు బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం

0: అమరవీరుల త్యాగఫలం, ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

యువవాణి యువజనుల కార్యక్రమం ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు తెలుసుకుంటారు.

కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా సమాచారం. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ అడ్మిషన్లు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెంకటరామన్న గూడెం ఆధ్వర్యంలోని ప్రభుత్వ అనుబంధ హార్టికల్చర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. కోర్సుల వివరాలు, సీట్ల సంఖ్య. బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ 360+13 పేమెంట్ సీట్లు, +126 కేటగిరీ ఏ సీట్లు. బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్రీ 60 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అదనంగా 10% సూపర్ న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన సమాన పరీక్షల్లో 2 ఏళ్ల ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఎంబైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఫిజిక్స్, బయాలజీ, నేచురల్ సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ప్రవేశాలు ఏపీఈఏపీ సెట్ 2026లో సాధించిన స్టేట్ లెవెల్ ర్యాంక్, మెరిట్, రిజర్వేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తదితర నిబంధనల ప్రకారం జరుగుతాయి. 40% సీట్లు ఫార్మర్ కోటా కింద రిజర్వ్ చేస్తారు. మహిళా అభ్యర్థులకు ప్రతి కేటగిరీలో 33.13% రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10% సూపర్ న్యూమరీ సీట్లు ఉన్నాయి. అలాగే డిసెంబర్ 31 నాటికి జనరల్ అభ్యర్థులకు 17-22 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 17-25 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 17-27 ఏళ్ళు మధ్య వయసు కలిగి ఉండాలన్నమాట. అభ్యర్థులు యూనివర్సిటీ అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఏపీఈఏపీ సెట్ 2026 వివరాలను, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 1200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 600 రూపాయలు ఉంటుంది. 10 ఆగస్టు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ అవుతుంది. మరి పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా drysrhu.ap.gov.in. వెబ్సైట్ చిరునామా మరోసారి వినండి, drysrhu.ap.gov.in. ఉద్యోగ సమాచారం. నేషనల్ హైస్పీడ్ రైల్, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్లో టెక్నీషియన్ ఉద్యోగాలు. భారత ప్రభుత్వ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCLలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. భారతీయ రైల్వేలు, ప్రభుత్వ రైల్వేలు, మెట్రో రైల్వేలు లేదా RRTSలో ఆపరేషన్స్ మరియు మెయింటెనెన్స్ విభాగంలో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి పోస్టుల వివరాలు, టెక్నీషియన్ 237 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ తదితర విభాగాలున్నాయి. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా యాక్ట్ అప్రెంటిస్షిప్ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. భారతీయ రైల్వేలు, ప్రభుత్వ రైల్వేలు, మెట్రో రైల్వేలు ఇంకా RRTSలో సంబంధిత విభాగంలో కనీసం 2 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థి వయస్సు 35 ఏళ్ళు మించకూడదు. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం జరుగుతుందన్నమాట. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఇంకా దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 5వ తేదీ దరఖాస్తు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా www.nhsrcl.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి,

www.nhsrcl.in. ఈ ఉద్యోగంకు దివ్యాంగ అభ్యర్థులు అర్హత లేదు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు, తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం అంతర్జాతీయ వార్తలు, ఇంటర్నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. జపాన్ను జూలై 28న మధ్యాహ్నం భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప ప్రభావం ప్రధానంగా దక్షిణ జపాన్లోని క్యూసు దీవిలో కుమమోటు నగరంపై ఎక్కువగా కనిపించిందన్నమాట. సునామీ హెచ్చరిక కూడా జారీ అయినప్పటికీ 2 గంటల తర్వాత అధికారులు దాన్ని ఉపసంహరించుకున్నారు. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, వంతెనలు దెబ్బతిన్నాయని జపాన్ ప్రధానమంత్రి సనయి తకాయిచిలో తెలిపారు. పలువురు గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయన్నారు. ఎత్సుసిరో నగరంలో భూకంపం దెబ్బకు దాదాపు 40 మంది గాయపడ్డారని ఓ వార్తా సంస్థ పేర్కొంది. అక్కడ ఓ రైలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయిందని తెలిపింది. కసిమాపట్నంలో ఓ మాల్ కూలిపోయి శిథిలాల్లో పలువురు చిక్కుకున్నారు. మరోవైపు చైనాలోని కింగయి ప్రావిన్సును జూలై 28న ఉదయం కేవలం 18 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూకంపం వణికించింది. ఇటీవల కుదిపేసిన 2 పెను భూకంపాల ధాటికి వెనిజువేలా భూమి దాదాపు 60 సెంటీమీటర్లు అంటే సుమారు 26 అడుగులు మేర కదిలిపోయింది. నాసా ఇస్రో ఉపగ్రహం నైసార్ అందించిన సమాచారం దీన్ని వెల్లడించింది. అలాగే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన 147 దేశాల జాబితాలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అంటే 118వ స్థానం గత ఏడాది, ఆ ఏడాదితో పోలిస్తే భారత్ 2 స్థానాలు మెరుగుపరుచుకుంది. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ అత్యంత అట్టడుగున 147వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది హ్యాపీనెస్ ఇండెక్స్లో అమెరికా 23వ స్థానానికి పడిపోయింది. టాప్ 10లో నార్డిక్ దేశాలైనటువంటి ఫిన్లాండ్, డెన్మార్క్ వంటివి కొనసాగుతున్నాయి. జపాన్కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి ఇకిరు కురిబయాసి అరుదైన ఘనత సాధించాడు. ఇంజనీరింగ్, విపత్తు సహాయం, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో ఉపయోగపడే అవకాశమున్న ఒరిగామి ప్రేరిత సిమ్యులేషన్ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సైన్స్ పోటీల్లో ఒకటైన రిజనెన్ రాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పేర్ ISEF 2026లో టాప్లో నిలిచి వార్తల్లో నిలిచారు. ఒరిగామి ఆధారంగా అతను తయారు చేసిన కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్కు గాను 96 లక్షలకు పైగా నగదు బహుమతి లభించిందన్నమాట. అది అక్కడ $100,000 అని చెప్పవచ్చు. అలాగే కోవిడ్ మహమ్మారి మరియు సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా గత 6 సంవత్సరాలుగా నిలిచిపోయిన భారత్ చైనా సరిహద్దు వాణిజ్యం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కానుంది. పురాతన సిల్క్ రూట్ చారిత్రక మార్గంలో భాగమైన నాదిలా పాస్ ఈ వాణిజ్యం రేపు అనగా ఆగస్టు 1, 2026 నుండి పునఃప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దౌత్యపరమైన ముందడుగుతో సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. తూర్పు సిక్కింలోని చారిత్రాత్మక నాదులా పాస్ ద్వారా భారత్ చైనా సరిహద్దు వాణిజ్యం నాదులాతో పాటు హిమాచల్ ప్రదేశ్లోని సిప్కిలా, ఉత్తరాఖండ్లోని లిప్లేక్ తదితర హిమాలయ సరిహద్దు మార్గాలు దశల వారీగా తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఫ్రాన్స్లోని బోర్డువైన్ రీజియాతో పాటు పలు యూరప్ దేశాల్లో తీవ్రమైన కార్చిచ్చులు వ్యాపిస్తూ అడవులను దహించి వేస్తున్నాయి. అలాగే మొరోకో నుండి స్పెయిన్ భూభాగమైన సెయిటాలోకి

సముద్రం ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నించిన వలసదారుల్లో కనీసం 18 మంది మునిగి మరణించారు. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తల గురించి అంతర్జాతీయ వార్తలు తెలుసుకున్నారు.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఒక సినిమా పాట వింటారు.
2: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగలరాని వచ్చేసింది, ఆడిపాడి అల్లరి చేస్తా అంతే, మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగలరాని వచ్చేమ్మ నువ్వు.
3: ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
4: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
3: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుత్తున్నావు అంకే.
4: నువ్వేదో ఇస్తావని జిగలరానే.
3: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
2: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
3: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
4: అది

0: ఇంతటితో ఈనాటి ఇంతవరకు సినిమా పాట విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.
1: నిత్య జీవితంలో సైన్స్ డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో పార్లమెంటు సమావేశాలపై సమీక్ష. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో

0: 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంధన నిల్వ వ్యవస్థలతో కూడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పీఎంఎస్ఎస్వైకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఈ పథకానికి 5,070 కోట్ల రూపాయల మొత్తం వ్యయాన్ని మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా 5,000 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను, వాటితో పాటు కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నిల్వ సామర్థ్యం 10,000 మెగావాట్లుగా ఉంటుందన్నారు. ఈ పథకం అమలుకు అదనపు భూసేకరణ అవసరం ఉండదని, ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు, కాలువలు, పారిశ్రామిక చెరువులను వినియోగించుకుంటే సరిపోతుందని మంత్రి వివరిస్తూ,
1: జిత్నే వాటర్ బాడీస్ హ్యా డ్యామ్స్ హో లేక్స్ హో

0: కలిగిన ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నిల్వ సామర్థ్యం 10,000 మెగావాట్లుగా ఉంటుందన్నారు. ఈ పథకం అమలుకు అదనపు భూసేకరణ అవసరం ఉండదని, ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు, కాలువలు, పారిశ్రామిక చెరువులను వినియోగించుకుంటే సరిపోతుందని మంత్రి వివరిస్తూ,
1: जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. इस स्कीम में टोटल 5000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा स्कीम में.
0: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు 5 ఏళ్ల కాలానికి 3.15 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రైతుల సంక్షేమం, వారి ఆర్థిక అభివృద్దే దేశాభివృద్దికి పునాదిగా ప్రభుత్వం భావిస్తోందని, అర్హులైన రైతు కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా పారదర్శకంగా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4,47,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తెలియజేశారు. ఈ ఆర్థిక సహాయం వల్ల రైతులు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టగలుగుతున్నారని ఆయన వివరించారు. అదేవిధంగా జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీని అమలుకు 84,084 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆమోదించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. సముద్ర జలాల్లో ఖనిజాలు, ఇంధన వనరుల అన్వేషణకు సంబంధించిన సమగ్ర చర్యలను ఈ పథకం కలిగి ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాజ్యసభలో కూడా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై నినాదాలు చేసి సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో సభను సోమవారం వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభంలో పలువురు కేంద్ర మంత్రులు సభాపీఠంపై నివేదికలు ఉంచారు. అందులో గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్కు సంబంధించిన శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను కూడా సమర్పించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన శాఖకు సంబంధించిన నకిలీ వార్తల నియంత్రణ వ్యవస్థ సమీక్షపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫార్సుల అమలు, స్థితిగతులపై ఈరోజు సభలో ప్రకటన చేశారు. 0 అవర్లో పలువురు సభ్యులు అత్యవసర ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రతి అంశంపైన సభకు అంతరాయం కలిగిస్తూ చర్చలకు దూరంగా ఉండడం ద్వారా ప్రతిపక్షం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. గందరగోళం కొనసాగడంతో రాజ్యసభ చైర్మన్ సిసి రాధాకృష్ణన్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. అయితే నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించవద్దని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమైన అనంతరం రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2025, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు 2025లకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పణ గడువును 2026 శీతాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు పొడిగించేందుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను పరిశీలన, ఆమోదం కోసం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లు

0: ప్రవేశపెట్టగా ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఈ కీలక బిల్లుపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షం వ్యవహరించడం విచారకరమని అన్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ముందుగానే చర్చకు సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షం సహకరించలేదని ఆయన విమర్శించారు. విస్తరించిన ఖేలో ఇండియా పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్యలకు అందించే ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు అమలు కానున్న ఈ కార్యక్రమాలకు కలిపి 36,441 కోట్ల రూపాయల వ్యయాన్ని మంజూరు చేసింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో మీడియాకు వివరిస్తూ, దేశంలోని ప్రతి ప్రతిభావంతుడైన యువ క్రీడాకారుడికి అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు స్పష్టమైన అవకాశాలు, మార్గదర్శక వ్యవస్థను ఈ పథకం కల్పిస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రారంభమై టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ స్థాయి వరకు చేరుకునేలా దేశవ్యాప్తంగా సమగ్ర శిక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: खेलो इंडिया स्कीम के तहत एक बहुत सिस्टमेटिक तरीके से स्टूडेंट्स को, खासकर यूथ को तैयार किया जाएगा स्पोर्ट्स के कॉम्पिटिशन के लिए, चैंपियनशिप के लिए. कम्प्लीट एक कॉम्प्रिहेंसिव व्यू लिया जाएगा. स्टेडियम हो, इंफ्रास्ट्रक्चर हो, ट्रेनिंग का प्रोग्राम हो, न्यूट्रिशन प्रोग्राम हो, मेंटोरशिप हो, उन सब के ऊपर एक बहुत केयरफुली क्राफ्टेड प्रोग्राम बनाया गया है.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విమానయానాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ వృద్ధిని ప్రోత్సహించేలా 5,640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి రేపు జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా విశాఖ జిల్లా తర్లువాడలోని ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు భోగాపురం నుండి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు 4 పునరుత్పాదక ఇంధన జోన్ మొదటి దశ అనుసంధానానికి సంబంధించిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఎన్హెచ్ 365 పై రేచర్ల, గురువాయిగూడెం మధ్య 4 వరుసల రహదారి, ఎన్హెచ్ 365 పై గురువాయిగూడెం దేవరపల్లి విభాగం, ఎన్హెచ్ 67 పై తాడిపత్రి బైపాస్ వంటి కీలక రహదారి ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశాయి. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజకుమారుడు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట ఆపద్ బాంధవుడు. చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన వినోద ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 MHz పై మీరు వింటున్న ఈ చిత్రమంజరి సినిమా పట్ల కార్యక్రమంలో ఇప్పుడు

మీరు వినబోతున్న పాట బొంబాయి ప్రియుడు. చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివేనెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట గంగోత్రి చిత్రం కోసం ఎస్పి చరణ్ శ్రీనిధిని పాడినటువంటి పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు ఆనందం, పాట పేరు మోనాలిసా. మోనాలిసా పాడినవారు దేవిశ్రీ ప్రసాద్ కల్పన, కోరినవారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. వినండి మోనాలిసా అనేటువంటి సాంగు.

తదుపరి చిత్రం పేరు అన్నవరం, పాట పేరు అన్నయ్య అన్న వంటే. పాడినవారు మనో గంగా, కోరినవారు ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగనాబాయ్, రాధామున్న, అక్షయ అనగా అనుచరిణి గారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

போனி பந்தம் நீ அம்மா சிட்டு சில்லம்மா வெள்ளி போனி சுத்தம் நீ அம்மா. అనంతరం చిత్రం పేరు స్వప్నలోకం, అంటే జగపతి బాబు నటించినటువంటి చిత్రం. పాట పేరు సుప్రభాతంలో మేలుకున్న అనేటువంటి పాట. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కోరినవారు నంద్యాల జిల్లా చింతగుంట గ్రామం నుండి అరికే వెంకట సుబ్బయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరు వింటున్న ఈ కార్యక్రమం పాటకు వేలాయరా, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు ఒక చిన్న మాట. పాట పేరు ప్రతి ఒక్కరికి తొలివలుపైన అనేటువంటి పాట. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. కోరినవారు గిద్దలూరు నుండి ఎల్లారెడ్డి, ఉమామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

తదుపరి. చిత్రం పేరు ప్రాణ స్నేహితులు, పాట పేరు స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అనేటువంటి పాట. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం. కోరినవారు తెలంగాణ రాష్ట్రం భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు గారు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి. పాట పేరు స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అనేటువంటి పాట.

మీరు వింటున్న పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు సిరివెన్నెల, పాట పేరు చినుకు చినుకు. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కోరినవారు నంద్యాల జిల్లా పొన్నాపురం కాలనీ నుండి అంబటి నరసింహారెడ్డి.

పాపనా చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు పిలుపు పిలుపు పిలుపు పిలుపు పిలుపు.

0: మీరింతవరకు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో సీతారామాంజనేయ భజన బృందం వారిచే భజన గీతాలు ప్రసారం అవుతుంటారన్నమాట. ఇప్పుడు
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పార్వతీ కళ్యాణం హరికథ వింటారు కథకులు శ్రీ పింజల అమ్మాజీరావు.

జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో సీతారామాంజనేయ భజన బృందం వారిచే భజన గీతాలు వింటారు.

మీరింతవరకు సీతారామాంజనేయ భజన బృందం వారిచే భజన గీతాలు విన్నారు. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో ఇంతటితో ఈనాటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాతమధురాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కలుసుంటే కలదు సుఖం, చిత్రం నుంచి పాట వింటారు.

తదుపరి డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఘంటసాల, సాహిత్యం శ్రీశ్రీ.

మీరు వింటున్న ఆపాత మధురాల పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న బాట చిట్టి చెల్లెలు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినటువంటి పాట, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి.

కీలు గుర్రం చిత్రం కోసం ఘంటసాల సరళ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఘంటసాల, సాహిత్యం తాపి ధర్మారావు.

దేవాలయం చిత్రం కోసం పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం అదృష్ట దీపక్.

మీరు వింటున్న ఆపాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట చివరి పాట. ఈ పాట యొక్క చిత్రం పేరు బట్టి విక్రమార్క. ఈ చిత్రం కోసం పాడినవారు ఘంటసాల మాస్టారు, సంగీతం పెండేల గారు, సాహిత్యం అనిశెట్టి గారు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి.

0: ఆకాశవాణి.
1: మీరింతవరకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.